ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 15వ తేదీ శుక్రవారం. ప్రేమించడం అంటే ఒకరినొకరు బంధించడం కాదు, ఒకరికొకరు స్వేచ్ఛనివ్వడం అన్నారు రచయిత గుడిపాటి వెంకటచలం. నిలయంలో సమయం 5:58 దాటి 47 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

పవిత్రయతి మానవం నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనం యాం దృష్ట్వా పాపినో మర్త్య ముచ్యంతే సర్వకిల్పిషాత్ తులస్యా రక్షితం సర్వం దుజక్యేదాచరాచరం యా వినిర్హంతి పాపాని దృష్ట్వా పాపిభిర్నరైః నమస్తులస్య ఇతరాం యస్యై దత్తా బలిఖలౌ కలయంతి సుఖం సర్వం.

0: నాత్యా కలాం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ ఎస్కే గులాం అహ్మద్ గారు.
1: అల్లాహ్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ అల్లాహ్కు దాసులు. అంటే తన చుట్టూ ఉన్న తనలాంటి మనుష్యులను ప్రేమించాలి. ఇస్లాం చెప్పే మౌలిక విశ్వాసాలలో అతి ముఖ్యమైనది మరణానంతర జీవితం. మనకు లభించిన ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఏదో ఒకరోజు ఈ తను చాలించి తిరిగి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ వద్దకు చేరవలసిందే. ఇక్కడ మనకు లభించిన జీవిత గడువులో మనము చేసిన ప్రతి పనిని గురించి జవాబు చెప్పుకోవలసి ఉంది. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా అన్నారు, ప్రళయ దినాన అల్లాహ్, ఆదమ్ కుమారా, నేను జబ్బు పడ్డాను, నీవు నన్ను పరామర్శించడానికి రాలేదేమిటి అని అడుగుతాడట. అప్పుడు మనం, అయ్యా, నీవు సర్వ సృష్టికి సృష్టికర్తవు, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడవు, నీవు జబ్బు పడటం ఏమిటి అల్లాహ్ అని విన్నవించుకుంటారు. అప్పుడు అల్లాహ్, నా ఫలానా దాసుడు అనారోగ్య పాలై మంచాన పడి ఉన్నప్పుడు నీ సాటి సోదరుణ్ణి పరామర్శించడానికి వెళ్ళి ఉంటే నన్ను పరామర్శించే పుణ్యం లభించేది కదా అని అంటాడట. అలాగే, ఓ నా దాసుడా, నేను ఆకలిగొని ఉండగా నాకు అన్నం తినిపించలేదు కదా అని అడుగుతాడట. ఓ అల్లాహ్, నీయే సర్వలోకాల సృష్టి రాసుల ఉపాధి ప్రదాతవు, నేను నీకు అన్నం పెట్టడం ఏమిటి అని అల్లాహ్తో విన్నవించుకోగా, నా ఫలానా దాసుడు ఆకలితో ఉండగా నీవు ఆ దాసుడి ఆకలి తీర్చి ఉంటే నా ఆకలి తీర్చిన వాడిగా అయ్యేవాడివి కదా అని అల్లాహ్ సమాధానము ఇస్తాడు. అలాగే, ఓ నా దాసుడా, నేను బట్ట లేకుండా బాధపడుతున్నాను.

0: అనగా నాకు నీవు భర్త ప్రసాదించలేదేమిటి అని అల్లాహ్ ప్రశ్నిస్తాడట. ఓ విశ్వ ప్రభువు, నీవే మానవులందరికి సకల సౌకర్యాలు సమకూర్చే విశ్వేశ్వరుడవు, నీకు నేను బట్టలు తొడగించడం ఏమిటి అని నిస్సహాయంగా వెలిబుచ్చుతారు. నా ఫలానా దాసులు బట్టలు లేక బాధపడుతుండగా నీవు వారికి బట్టలు ఇచ్చినట్లయితే ఈరోజు దాని ప్రతిఫలం ఇక్కడ నీకు లభించేది కదా అని అంటాడట. అంటే మానవ సేవయే మాధవ సేవ. తోటి మానవుల అవసరాలు తీర్చడం, వారికి ఎలాంటి కష్ట నష్టాలు కలిగించకుండా జీవించడమే నిజమైన దైవ ప్రేమ. దానికి అత్యంత ఇష్టమైన ఆరాధన. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో నిజమైన దైవనీతిపరుడు దైవదాసుని గురించి చెబుతూ, మీ పొరుగువాడు పస్తులుండగా, అనగా మీ పొరుగువాడు బాధలలో ఉండగా కడుపు నిండా తిని నిద్రపోయేవాడు, అనగా సంతోషంగా భోగ భాగ్యాలలో తులతూగేవాడు విశ్వాసియే కాడు అని అన్నారు. మరో సందర్భంలో ఎవరి వల్ల పొరుగువారి జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోతాయో వారు విశ్వాసులు కారు అని అన్నారు. కనుక అల్లాహను విశ్వసించేవారు తమ చుట్టూ ఉన్న అల్లాహ దాసుల హక్కులు హరించరాదు. అలాగే ఆ దాసులతో మంచిగా వ్యవహరించడమే నిజమైన దైవారాధన.
1: మీరింతవరకు శ్రీ ఎస్కే గులాం మహమ్మద్ గారు సమర్పించిన సుభాషితం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
3: రైతులు పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ భూమి మట్టిని పరీక్షించడం ద్వారా అందులోని లోపాలు, అనుకూల అంశాలు తెలుస్తాయి. తద్వారా అవసరం మేరకే ఎరువులను వినియోగించుకోవడం ద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు. రైతులు తమ 2-3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేయించడం ఎంతో శ్రేయస్కరం అంటున్నారు ఖమ్మం భూసార పరీక్షల ప్రయోగశాల వ్యవసాయ అధికారిణి ఆర్ వాణిగారు. మట్టి నమూనా తీయడం ఎలా అనేది రైతులు తెలుసుకుని ఉండాలి. పొలంలో వి ఆకారంలో 15-20 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పైపొర నుంచి కింద వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల సేకరించి 4 భాగాలు చేసి ఎదుటి భాగాలు తీసుకుని మిగతాది వదిలేసి మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. రాళ్లు, పంట వేర్లు లేకుండా చూసుకుని నీడలో ఆరబెట్టాలి. రసాయన సేంద్రియ ఎరువుల సంచులకు బదులుగా కొత్త ప్లాస్టిక్ సంచి వాడాలి. గుట్టల దగ్గర్లో కాని చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి

0: ఎరువు కుప్పలు వేసిన చోట ఎప్పుడూ నీరు నిల్వ ఉండే పల్లపు స్థలాల్లోని మట్టిని సేకరించకూడదు. పంటలను బట్టి 3 నుండి 6 అడుగుల లోతు గుంట త్రవ్వి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపించాలి. పరీక్షకు పంపించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. సేకరించిన మట్టిని నింపిన కవరుపై రైతు పేరు, సర్వే నెంబర్, గ్రామ పంచాయతీ పేరు, మండలం పేరు రాయాల్సి ఉంటోంది. మనకు కావలసిన పరీక్ష గురించి కూడా రాయాల్సి ఉంటోంది. భూసార, చౌడు, పండ్ల తోటల పెంపకం ఇలా తెలియజేయాల్సి ఉంటోంది. ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువుల వివరాలు నమోదు చేయాలి. వేయబోయే పంటను కూడా తెలియచేయాలి. సాధారణంగా రైతులు కాగితంలో విషయాలను రాసి మట్టి నమూనాలతో పాటు సంచిలో వేసి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. మరో కాగితంపై ఇవే వివరాలు రాసి పైన జత చేసి పంపినట్లయితే ఎంతో మంచిది. వ్యవసాయ విస్తరణాధికారులు కూడా నేరుగా భూసార పరీక్షలను మినీ ల్యాబ్ల ద్వారా చేపడుతున్నారు. వారి ద్వారా కూడా పరీక్ష చేయించుకునే అవకాశం పొందవచ్చు రైతులు. భూసార పరీక్షలతో లాభాలు ఎన్నో ఉంటాయి. భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్ స్థాయిలను తెలుసుకోవచ్చు. అలాగే ఆమ్ల, క్షార భూములను గుర్తించుకోవచ్చు. నేల భౌతిక, రసాయన లక్షణాలను తెలుసుకోవచ్చు. భూసార పరీక్ష ద్వారా నేలలోని సూక్ష్మ పోషక స్థాయిని గుర్తించవచ్చు. ఎరువుల వినియోగంపై అనవసర ఖర్చును తగ్గించుకోవచ్చు. సమతల ఎరువుల వాడకం భూసార పరీక్షలతోనే సాధ్యమవుతోంది. పంట ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులను వినియోగించుకోవచ్చు. సేంద్రియ ఎరువుల మోతాదును కూడా సూచించవచ్చు. ఈ విధంగా భూసార పరీక్షలు చేయించిన తరువాత పంట పండించినట్లయితే మనకు అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని కూడా ఆర్జించుకోవచ్చు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
3: ఈనాటి రైతు సమాచారంలో మీరు ఇంతవరకు భూసార పరీక్షలు వాటి వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 7:30 విజయపథం. ఇందులో బైపీసీలో ఉన్నత భవిష్యత్ వివరాలు తెలుసుకుంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి వింటారు, 8:35 శుభాకాంక్షలు. అనంతరం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తార్ గారి వయలిన్ వాదనం వింటారు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం

ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా వసుదైక కుటుంబకం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఒంటిగంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 నిమిషాలకు దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429508, మరో నెంబర్ 2950399. 3:30 నిమిషాలకు ఏకచిత్రగానం, అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6:20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:35 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 7:15 నిమిషాలకు రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో బంగారు తీగ చేపపిల్లల ఉత్పత్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే ఆకుకూరల ఉపయోగాలు, పొట్టేలు పిల్లల పెంపకం వివరాలు కూడా తెలుసుకుంటారు. 7:45 నిమిషాలకు వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8 గంటలకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు. 8:45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8, 9:15 నిమిషాలకు స్పాట్ లైట్, 9:30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10 గంటలకు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయడం గానీ, అసెంబ్లీల్లో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పింఛన్లతో ప్రభుత్వంపై ప్రతి నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్టానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో గానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో గానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీఆర్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్ లో గానీ ఎస్ఎబిబిలో చూస్తే దాదాపు 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్

0: జీడీపీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్యారభ్య యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీతి దేశానాం షడ్ దివసీయ యాత్రాయాం భవిష్యతి. పంచదేశ యాత్రాయాః ప్రథమపదే అద్య శ్రీ మోదీ యుఏఈ దేశం గమిష్యతి, యత్ర సః రాష్ట్రపతినా షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. ద్విపక్షీయ విషయేషు విశేషతః ఊర్జా సహకార్యే తథైవ పరస్పర హితస్య క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ ద్వౌ నేతారౌ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతః. మేలనమిదం ఊర్జా సురక్షా విషయే కేంద్రీకృతం భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ అస్మిన్ వర్షే భారతస్య అధ్యక్షతాయాం బ్రిక్స్ ఇతి బహుదేశీయ సంఘః బహుపక్షీయతాం సుదృఢం కర్తుం, సతత వికాసం ప్రవర్ధయితుం, ఆర్థిక శక్తిం ప్రవర్ధయితుం, అధిక సమావేశీయ విశ్వవ్యవస్థాయాః నిర్మాణార్థం చ మిలిత్వా కార్యం కరిష్యతి. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते. కేంద్ర సర్వకారేణ ఉక్తం యత్ దేశే పర్యాప్తం అసంస్కరిత తైలస్య ఎల్పిజీ ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య ప్రాకృతిక అనిలేంధనస్య చ ఉపలబ్ధతాం సునిశ్చేతుం ప్రభావి పదాని గృహీ

0: वृत्तानि सन्ति। ह्यः नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयस्य वृत्तान्तस्य समये पेट्रोलियम् प्राकृतिक अनिल मन्त्रालयस्य संयुक्त सचिवपदासीना सुजाता शर्मा अवदत् यत् देशे सर्वत्र गृहोपयोगि एलपीजी इति द्रवीकृत अनिल इन्धनस्य आपूर्तिः सुचारुरूपेण प्रचलति। नीट इति आगामी राष्ट्रिय पात्रता सहित प्रवेश परीक्षायाः सज्जतायाः समीक्षां कर्तुं केन्द्रीय शिक्षा मंत्री धर्मेन्द्र प्रधानस्य निवासस्थाने उच्चस्तरीय सभा आयोजिता। सभायां नीट परीक्षायाः सुचारुतया कुशलतया च संचालनस्य विविध पक्षेषु विस्तृत विमर्शाः कृताः। रक्षामंत्री राजनाथ सिंहः अद्य आन्ध्रप्रदेशस्य श्री सत्यसाई मण्डलस्य पुट्टपर्ति इत्यत्र अनेक वैमानिक रक्षा परियोजनानां आधारशिला स्थापन कार्यक्रमे भागं गृहीष्यति। रक्षामन्त्रालयेन उक्तं यत् विमान विकास संस्थायाः विमान समायोजनस्य उड्डयन परीक्षण केन्द्रस्य च शिलान्यासः भविष्यति। विमानस्य एकीकरणस्य परीक्षणस्य प्रमाणीकरणस्य च एषा परियोजना उन्नत मध्यम युद्ध विमान कार्यस्य विकासं त्वरयिष्यति। केन्द्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहानः अद्य महाराष्ट्रस्य सतारा इत्यत्र प्रधानमंत्री ग्रामीण आवास योजनायाः लाभार्थी सम्मेलने एवं महाराष्ट्र आवास अभियान राज्यस्तरीय पुरस्कार वितरण समारोहे च भागं गृहीष्यति। उत्तरप्रदेशे विगत षट्त्रिंशत् होरासु झंझावात चक्रवात विद्युत्पातादिभिः सह अतिवृष्टिकारणात् न्यूनातिन्यूनम् एकादशोत्तर एकशतम् जनाः मृताः द्विशताधिकाः जनाः वृणिताः सन्ति। मुख्यमंत्री योगी आदित्यनाथः जिलाधिकारीं तथा संबंधित अधिकारिणः शीघ्रतया घटनास्थलं गत्वा सर्वेक्षणं कर्तुं निर्देशं दत्तवान्। उधमपुरा मण्डलस्य शिवपार्वती तीर्थे ऐतिहासिकः त्रिदिवसीया शिवपार्वती मेला इति प्रसिद्धा वार्षिक मौंगरी मेला अद्य आरभ्यते। धार्मिकोत्साहस्य उत्सवस्य च भावनायाः मध्ये उधमपुर मण्डल प्रशासनेन मौंगरी इत्यत्र सर दब्बर क्षेत्रे भव्य ऐतिहासिक मेलायाः सज्जता कृता वर्तते। केन्द्र सर्वकारेण सुवर्णस्य आयातस्य कृते शतं किलोग्राम परिमितस्य सीमायाः निर्धारणं कृतमस्ति। अग्रिम प्राधिकरण योजनायाः अन्तर्गतं आभूषण निर्यातकाः शून्य शुल्केन असंस्कृत वस्तूनां अथवा निवेश सामग्रीणां आयातं कर्तुं शक्नुवन्ति। आईपीएल इति विंशतिम् प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ मुंबई इंडियंस दलेन पंजाब किंग्स दलं षट्स्तोभकैः पराजितम्। अद्य सायं सार्धसप्तवादने लखनऊ सुपर जायंट्स दलं लखनऊ नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद जिला समाचार लेख अमिचवारु श्री पी नरेंद्र बाबू।
2: अब की बार तेलंगाणा में बीजेपी सरकार अंटू हैदराबाद परेड ग्राउंड्स लो निर्वहिंचिन बीजेपी सभलो प्रधानमंत्री नरेंद्र मोदी धीमा व्यक्तं चेसर। ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ బెంగాల్ తరహా మార్పు తెలంగాణలో కూడా కనిపిస్తోందని కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. మధ్యతరగతి ప్రజలు ఇంధన పొదుపు చేయాలని కోరుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. అంతకంటే ముందు హెచ్ఐసిసిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో 9377 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని 6 గ్యారంటీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చిందని, హైవేలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, సన్నబియ్యం పథకంలో 80% వాటా కేంద్రానిదేనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రి మండలి సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం అవకతవకలపై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖలో సంస్కరణల్లో భాగంగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్లను ఆదేశించడంతో పాటుగా హైదరాబాద్ పరిసరాల్లో 42 ఎకరాల్లో ఆధునిక కూరగాయల మార్కెట్, సోలార్ ప్లాంట్ల

ఏర్పాటుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. భవిష్యత్ సాంకేతిక విప్లవంలో రేర్ ఎర్త్ ఖనిజాల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రేర్ ఎర్త్ ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని, అందులో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన దిశగా నిలుస్తాయని తెలిపారు. గవర్నర్ కోటాలో ఎంపికైన మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, మైనార్టీల సంక్షోభానికి కట్టుబడి ఉంటానని, తనపై వస్తున్న రాజకీయ విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కోదండరాం స్పందిస్తూ, పదవులు అలంకారాలు కావని, నిరుద్యోగ సమస్యలు, ఆదివాసీల భూ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళనకు అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

0: సమస్యలతో అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని, అందులో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన దిశగా నిలుస్తాయని తెలిపారు. గవర్నర్ కోటాలో ఎంపికైన మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, మైనార్టీల సంక్షోభానికి కట్టుబడి ఉంటానని, తనపై వస్తున్న రాజకీయ విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కోదండరాం స్పందిస్తూ, పదవులు అలంకారాలు కావని, నిరుద్యోగ సమస్యలు, ఆదివాసీల భూ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళనకు అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు వేళ పార్టీ కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తూ త్వరలోనే కొత్త కమిటీలు, శిక్షణ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ధాన్యం కొనలేని అసమర్థ పాలన సాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు వెల్లడించారు. డ్రగ్స్, నార్కోటిక్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ ర్యాగింగ్ నివారణకు ప్రత్యేక కమిటీలు వేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ప్రియాంక అలా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ పరమైంది. పీపీపీ విధానం నుంచి వైదొలుగుతూ ఎల్ఎన్టీ సంస్థలోని 100% ఈక్విటీని కొనుగోలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా నష్టాల నేపథ్యంలో ఎల్ఎన్టీ తప్పుకోవడంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను స్వీకరించింది. మెట్రోపై ఉన్న 13,538 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం రీఫైనాన్స్ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఎల్ఎన్టీ చైర్మన్ భేటీ అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది. జూన్ 30 కల్లా ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది.
1: హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ పి నరేంద్ర బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబిలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబి పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ

ఆదివారం నాడు స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రం

0: ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమాపేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకు ఒకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఇప్పుడు వినండి, ఓ పాప లాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రాజశ్రీ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజయపథం వింటారు.
1: విజయపథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం.
2: ఎంబీబీఎస్ లక్ష్యంగా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపుల్లో చేరుతారు. ఆశయం గొప్పదే అయినప్పటికీ

0: సీట్ల సంఖ్య దృష్ట్యా కొంతమందికే వైద్య విద్యలో అవకాశం దక్కుతోంది. మరి మిగిలిన వారి పరిస్థితేంటి? బైపీసీ అంటే మెడిసిన్ ఒక్కటే కాదు, వైవిధ్యమైన కోర్సులెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎంబీబీఎస్కు ప్రత్యామ్నాయం కానప్పటికీ మేటి భవిష్యత్తుకు మెరుగైన బాట వేసే కోర్సుల వివరాలు ఈనాటి విజయపథంలో. వైద్యరంగంలో ప్రవేశానికి నీట్ యూజీ స్కోర్ పాస్పోర్ట్ లాంటిది. ఎంబీబీఎస్లో అవకాశం రానివాళ్లు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్, వెటర్నరీ కోర్సుల్లో చేరుతున్నారు. కొంతమంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళుతున్నారు. ఎంబీబీఎస్ లక్ష్యంగా ఏడాది 2-3 ఏళ్లు లాంగ్ టర్మ్లో కొనసాగేవాళ్లు తక్కువ కాదు. అయితే ఎవరికి వారు శక్తి సామర్థ్యాలను విశ్లేషించుకుని విదేశాల్లో వైద్య విద్య లాంగ్ టర్మ్లపై నిర్ణయం తీసుకోవాలి. మిగిలిన వాళ్లు అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరవచ్చు.
1: ప్రత్యామ్నాయ కోర్సుల విషయానికొస్తే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్సెస్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, సెరికల్చర్ తదితర విభాగాల్లో 4 ఏళ్ల వ్యవధిలో ప్రత్యేక కోర్సులు దేశవ్యాప్తంగా సుమారు 70కి పైగా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ తరపున ఎన్టీఏ నిర్వహించే ఏఐఈఈఏ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ఎఫ్సెట్ స్కోర్తో అవకాశం కల్పిస్తారు. యూజీసీ తర్వాత పీజీ, పీహెచ్డీ కోర్సులను సంబంధిత విభాగాల్లో పూర్తి చేసుకునే అవకాశం ఉంది. యూజీతోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పలు ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
0: సాధారణ బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్న బైపీసీ విద్యార్థుల సంఖ్య ఎక్కువే. ఈ చదువుల్లో నచ్చిన 3 కోర్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఇప్పుడు వైవిధ్యమైన కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఉన్నత విద్యకు బోధన, పరిశోధనల్లో రాణించడానికి బీఎస్సీ కోర్సులు ఉపయోగపడతాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఆక్వాకల్చర్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషియన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర సబ్జెక్టులను బీఎస్సీలో భాగంగా ఎంచుకోవచ్చు. అనంతరం ఈ సబ్జెక్టుల్లోనే పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో చేరవచ్చు. బీఎస్సీ కోర్సులను జాతీయ స్థాయిలోనూ పలు సంస్థలు అందిస్తున్నాయి. సియుసెట్ యూజీతో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్ మార్కుల మెరిట్తో రాష్ట్రీయ సంస్థల్లో చేరవచ్చు.
1: ఇంటర్ బైపీసీ తర్వాత నేరుగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయి. సిఈయుటీ యూజీ స్కోర్ ఉండాలి. నైసర్ ఇంటిగ్రేటెడ్ విధానంలో ఎంఎస్సీ బోటనీ కోర్సును అందిస్తోంది. ఆ సంస్థ నిర్వహించే పరీక్షతో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఈ తరహా కోర్సులను బోధిస్తున్నాయి. బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ తదితర సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరవచ్చు.
0: ఐఏఎస్సీ 4 ఏళ్ల బీఎస్ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరిన వారు ఆసక్తి ఉంటే మరో 7 ఏళ్లు చదువు పూర్తి చేసుకుని ఎంఎస్ పట్టా పుచ్చుకోవచ్చు. ఇదే తరహాలో ఐఏఎస్ఈఆర్లు బీఎస్ఎంఎస్ కోర్సులను 5 ఏళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరీక్షలో ప్రతిభ, నీట్ కోర్సుతో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతీ నెల స్టైఫెండ్ కూడా లభిస్తుంది.
1: ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కోర్సుగా బీఎస్సీ నర్సింగ్ గుర్తింపు పొందింది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో 45% మార్కులు పొందిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి 4 ఏళ్లు. జాతీయ సంస్థలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఈఏపీసెట్ ప్రత్యేక పరీక్ష, నీట్ ర్యాంకుతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్ అనంతరం ఎంఎస్సీ నర్సింగ్, ఆ తర్వాత ఎంఫిల్, పీహెచ్డీ చేసుకునే అవకాశం ఉంది. నర్సింగ్ విద్యపై ఆసక్తి ఉండి బీఎస్సీ నర్సింగ్లో సీటు రానివాళ్లు జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సుల్లో చేరవచ్చు.
0: అంతేకాకుండా బైపీసీ విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వదగ్గ కోర్సుల్లో ఫిజియోథెరపీ, ఇంకా పారా కోర్సులు కూడా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 50కి పైగా సంస్థలు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేక సంస్థలు వెలిశాయి. అలాగే ఎయిమ్స్తో పాటు పేరున్న సంస్థలెన్నో ఈ కోర్సులు అందిస్తున్నాయి. పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఈ కోర్సు చదువుకోవచ్చు. ఇంటర్ మార్కుల మెరిట్, ఎఫ్సెట్, నీట్ స్కోర్ లేదా ప్రవేశ పరీక్షతో తీసుకుంటారు. బీపీటీ తర్వాత నచ్చిన స్పెషలైజేషన్తో ఎంపీటీ చదువుకోవచ్చు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారామెడికల్ కోర్సులు చక్కటి అవకాశం. వీరు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో సేవలు అందించవచ్చు. పలు విభాగాల్లో ఈ కోర్సులు అందిస్తున్నారు. వీటి వ్యవధి ఆ కోర్సు ప్రకారం 3 ఏళ్లు 3

0: రెండున్నరేళ్లు లేదా నాలుగేళ్లు. జాతీయ స్థాయిలో ఎయిమ్స్ వివిధ కేంద్రాలతో పాటు పలు ఇతర సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలోని పలు సంస్థల్లో ఈ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు పారామెడికల్ శిక్షణ అందిస్తున్నాయి. డిప్లొమా స్థాయిలోనూ పలు పారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. రాష్ట్రాల పారామెడికల్ బోర్డుల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. పరీక్షలో ప్రతిభ లేదా ఇంటర్ మార్కుల మెరిట్తో సీట్లు కేటాయిస్తారు.
1: బోధనా రంగంపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సు వైపు అడుగులేయవచ్చు. దీంతో ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలోనూ చదువుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన కొన్ని కేంద్రీయ విద్యా సంస్థల్లోనూ ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించని వారు రెండేళ్ల డిఎడ్ కోర్సులోనూ చేరవచ్చు. ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ వైపు అడుగులేయవచ్చు. ఎప్సెట్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్లో ఎంఫార్మసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. పరిశోధన వైపు వెళ్లాలనుకుంటే ఫార్మసీలో పీహెచ్డీ పూర్తి చేసుకుని ఔషధాల తయారీలో పాలు పంచుకోవచ్చు. ఇంటర్ తర్వాత ఆరేళ్ల ఫార్మ్డీ కోర్సుల్లోనూ చేరిపోవచ్చు.
0: బైపీసీ నేపథ్యంతో ఇవే కాకుండా ఇతర దారుల్లో వెళ్లాలనుకున్న వారికి వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వీరు బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, ఫ్యాషన్ డిజైన్, లిబరల్ స్టడీస్, ఫారెన్ లాంగ్వేజెస్ ఇలా పలు కోర్సులు ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంది. బైపీసీ అంటే మెడిసిన్ ఒక్కటే కాదు, వైవిధ్యమైన కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎంబీబీఎస్కు ప్రత్యామ్నాయంగా మేటి భవిష్యత్తుకు మెరుగైన బాట వేసే కోర్సుల వివరాలు తెలుసుకున్నారు కదా.
1: ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో భారతీయ ఉపాధ్యాయులకు విదేశీ పాఠశాలల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే నేరుగా టీచర్ ఉద్యోగం పొందడానికి కొన్ని అదనపు అర్హతలు, విధి విధానాలు పాటించాలి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విదేశాల్లో బోధనా అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోవచ్చు. మీరు ఎంచుకునే దేశం ప్రకారం అవసరమైన అర్హతలు మారుతాయి. అక్కడి ప్రభుత్వ అనుమతి, టీచింగ్ లైసెన్స్ తప్పనిసరి. మన దేశంలో పొందిన బీఎడ్ డిగ్రీని నేరుగా అంగీకరించరు. యూకేలో క్వాలిఫైడ్ టీచర్ స్టేటస్, కెనడాలో ప్రొవిన్షియల్ టీచింగ్ లైసెన్స్, ఆస్ట్రేలియాలో టీచర్ రిజిస్ట్రేషన్ లాంటి ప్రమాణాలు అవసరం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే ముందు మీ సర్టిఫికేట్లను సమగ్రంగా సిద్ధం చేసుకోవాలి. ఎంఎస్సి, బీఎడ్ మార్కులు, మెమోలు, డిగ్రీ సర్టిఫికేట్లు, అనుభవ సర్టిఫికేట్లు అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకుని వీటిని ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అటెస్టేషన్ చేయించుకోవాలి. సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆంగ్లంలో ప్రావీణ్యం ఉందని చెప్పడానికి టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ స్కోర్ ఉండాలి. అదనంగా టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ లాంటి సర్టిఫికేషన్ కోర్సులు చేస్తే అంతర్జాతీయ పాఠశాలల్లో మరిన్ని బోధనా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల కోసం అన్వేషణలో ఆన్లైన్ వేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు లింక్డ్ఇన్, ఇండీస్, టీచ్ అవే లాంటి వెబ్సైట్లలో ప్రొఫైల్ రూపొందించుకుని విదేశీ పాఠశాలలకు దరఖాస్తు చేయాలి. వివిధ అంతర్జాతీయ నియామక సంస్థలు కూడా ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాయి. సరైన రెజ్యూమే, డెమో టీచింగ్ వీడియోలు, ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమై ఉండడం, ఇవన్నీ విదేశాల్లో టీచర్ ఉద్యోగం పొందడంలో కీలకం. విదేశాల్లో మేటి ఉద్యోగాలకు బోధనా అనుభవం చాలా ముఖ్యం. కనీసం 2 లేదా 3 ఏళ్ల అనుభవం ఉంటే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సబ్జెక్టులో పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు కూడా అత్యంత ముఖ్యమైనవి. ఇవి మిమ్మల్ని ఇతరుల కంటే ముందుకు తీసుకెళ్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో బోధనా అవకాశాలు కొంత సులభంగా లభిస్తున్నాయి. ఈ దేశాల్లో సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ లాంటి భారతీయ సిలబస్ ఆధారిత పాఠశాలలు ఎక్కువగా ఉండటంతో బీఎడ్ అర్హత ఉన్న వారిని నేరుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా సాధారణంగా 2 నుంచి 3 ఏళ్ల బోధనా అనుభవాన్ని ఆశిస్తున్నారు. కాబట్టి ముందుగా భారతదేశంలో ఉన్న అంతర్జాతీయ పాఠశాలల్లో కొన్నేళ్లు పనిచేయడం శ్రేయస్కరం.
0: ఇదే ఈనాటి విజయపథం.

0: మీరింత వరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి డి సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి సుశీల ఆలపించిన గీతం నర్తనశాల చిత్రం నుండి.

0: శివశంకరి.
1: కార్యక్రమంలో చివరిగా వినండి వెలుగు నీడలు చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన గీతం.

0: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज संयुक्त अरब अमीरात, नीदरलैंड, स्वीडन, नॉर्वे और इटली की 6 दिन की यात्रा पर रवाना होंगे. प्रधानमंत्री ने कहा, भारत की अध्यक्षता में ब्रिक्स समूह अधिक समावेशी वैश्विक व्यवस्था के निर्माण के लिए मिलकर काम करेगा. पेट्रोल और डीजल की कीमतों में 3 रूपए प्रति लीटर की वृद्धि. सरकार ने अग्रिम प्राधिकार योजना के अंतर्गत शुल्क मुक्त सोने के आयात की सीमा 100

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ 1865 అప్రెంటిస్ల భర్తీకి ప్రకటన వెలువరించింది. డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు, పరీక్షలో ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారు పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి ప్రతి నెల 15,000 నుంచి 20,000 స్టైఫండ్ అందుకోనవచ్చు. ప్రభుత్వ అనుబంధ సంస్థల నియామకాల్లో అప్రెంటిస్ విధానానికి ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యవధి 7 అయినప్పటికీ ప్రతి నెల స్టైఫండ్ అందుతుంది. ఈ అనుభవంతో ప్రైవేట్ సంస్థల్లో కొంచెం సులువుగానే ఉద్యోగం పొందవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు మార్గం ఏర్పడుతుంది. అందువల్ల తాజా గ్రాడ్యుయేట్లు బ్యాంకుల్లో అప్రెంటిస్ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. అప్రెంటిస్గా 7 సేవల తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఆర్థిక సేవలు అందించే ఇతర కంపెనీల్లో ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. ఈ పరీక్ష రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత రాసే పరీక్షలకు మంచి అనుభవం కూడా పనికొస్తుంది. ఇప్పటికే బ్యాంకుల్లో అప్రెంటిస్గా సేవలందించిన వారికి ఇది అవకాశం అనేది కల్పించబడదు. అభ్యర్థులు అర్హతలు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోరుకున్న రాష్ట్రంలో ఖాళీలకు పోటీ పడవచ్చు. ఆ రాష్ట్ర అధికారిక భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అప్రెంటిస్గా విజయవంతమైన వారికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సర్టిఫికెట్ అందిస్తుంది. అప్రెంటిస్ పనిచేసే ప్రదేశాన్ని బట్టి స్టైఫండ్ మారుతుంది. రూరల్ బ్రాంచుల్లో 15,000, అర్బన్ ప్రాంతాల్లో 18,000, మెట్రో నగరాల్లో 20,000 ప్రతి నెల స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. 100 పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్టు నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఒక్క విభాగం నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 60 ఉంటుంది. ప్రతి సరైన జవాబుకు 1 ఇస్తారు. రుణాత్మక మార్కులు అనేవి లేవు. రాత పరీక్షలో అర్హులకు స్థానిక భాషలో పరీక్ష నిర్వహిస్తారు. పోటీ పడుతున్న రాష్ట్రానికి చెందిన భాషను 10 ఇంటర్లో చదువుకున్న వారికి మినహాయింపు ఉంటుంది. స్థానిక భాషలో ఉత్తీర్ణులకు ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్గా నియమి

0: నిలుపుతారు. ఏపీ తెలంగాణలో ఖాళీలో పోటీ పడడానికి తెలుగు భాష చదివిన వారై ఉండాలి, లేదా తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి. మొత్తం 1865 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ఏపీలో 303, తెలంగాణలో 164 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏప్రిల్ 1, 2022 తర్వాత ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. వయసు విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు గరిష్ట వయసులో సడలింపు ఇస్తారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఇంటిమేషన్ ఛార్జ్ కింద 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ ఓబీసీ మహిళలు 600 రూపాయలు, మిగిలిన వారు 800 రూపాయలు ఇంటిమేషన్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనంగా కలుపుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.unionbankofindia.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://www.unionbankofindia.bank.in ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ మే 19, 2026. ఆన్లైన్ పరీక్షను మే లేదా జూన్లో నిర్వహిస్తారు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు సినీ నటుడు రామ్ పోతినేని గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామం నుండి పూనం రమేష్, గంగ, నవ్య, నందిత వీరి కుటుంబ సభ్యులు, ఇంకా వీరి టీం మెంబర్స్ గుమ్మడి హరికృష్ణ, మోకాల రమేష్, రాంబాబు, రవి, ఈసం సురేష్, రమేష్, నరేష్, ధనసరి కోటేశ్వరరావు, సుధాకర్, నవీన్, తాటి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, శ్రీను, కిరణ్, పాయం శ్రావణ్, సాంబా, సర్వేశ్వరరావు, కుంజా ప్రభాకర్, రామారావు, చంద్రయ్య, సున్నం ప్రసాద్, వసంతరావు, కన్నారావు, తెల్లం కాంతారావు, హరిబాబు, గిరిబాబు.

అమేజింగ్ అది ఇది కాదు అమేజింగ్ అది అది అది అది అది తృప్తినమ్మ ఆగమాగమైతుంది అలా.

0: పిలక పెట్టి పోరా సురగా
1: గిరక గిరక గిరక ఇది సెలబాయి గిరక ఉరక ఉరక ఉరక సొట బుక్కే కొరక.
2: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో.
4: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
4: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989670076.
4: మరొక నెంబర్ 7989701158.

కార్యక్రమంలో ముందుగా రుద్రవీణ చిత్రం నుండి ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్, సాయి, కవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం రుద్రవీణ చిత్రం నుండి

లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. మాతృదేవత చిత్రం నుండి సుశీల ఆలపించిన గీతం వినిపించండి అంటూ దాసరథి సాహిత్యానికి కేవీ మహదేవన్ సంగీతం అందించిన ఈ పాట వీరందరి కోసం.

0: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: వారి అద్భుత అవకాశం, అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: కిన్నెర లహరి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీళ్ళంతా కోరుతున్నారు. శృతులైలు చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాటను వినిపించండి అంటూ వీరేంద్ర కోసం ఈ పాట.

తర్వాత పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పద్మావతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయావుల రామ్మూర్తి, స్వరూప, పెద్దిపోయిన సుధాకర్, లలిత, జక్కల నరేష్, హర్షిత, జ్యోతిక, అర్జున్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరంతా కోరు

0: ఉన్నారు భలే తమ్ముడు చిత్రం నుండి మొహమ్మద్ రఫీ పాడిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం అందించారు.
1: ఎంత వారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సో

0: కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కొరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలు

0: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.

0: ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మంత్రి గారి వియంకుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, లక్ష్మీ ప్రహ్లాద్, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, హనుమాన్, శివరాణి, కొలాపురి రాజా, స్వరూపరాణి, నీలోఫర్, ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అక్షయ్, అమృత, అనూష, కీర్తి, శతాక్షి, అంబు, యశ్వంత్, రాజా, మౌనిక, రాధాపాసి, బవాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షాహిద్, వీరందరి కోసం అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, భువనచంద్ర సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాట వినిపిస్తున్నాం.

0: La, re, buta, ta, ta, dam multe, casco, ya, challenge, chesco, disco dance, fight to mix, chase to be star.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఒక బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: Anubhos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. Jillalone ekaika mahila engineering kalasala. Diploma, B.Tech course lato patu, hostel saukaryam, nanyamaina vidya, 100% placement. Mee ammayila ujjwala bhavishyattuki surakshitamaina best choice. Call cheyandi 924-690-7407.
4: Work from home. High salary. Just okka click lo. Are va?
5: Chikkukundi.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జానకిరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుండి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీరందరి కోసం ఈ పాట.

ఆకలి రాజ్యం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. కొత్తగూడెం సైనిక్పురి కాలనీ నుండి మోకళ్ళ సర్వయ్య, సుమతి సర్వయ్య, నర్సింగుల రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఆకలి రాజ్యం చిత్రం నుండి.

కిన్నెరల హరి కార్యక్రమంలో చివరిగా వినండి గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు గోదావరి ఖని నుండి రాణి, శ్రీనివాస్, అశ్విత్, శేఖర్, వసంత, వర్షిణి, అనన్య, రాము, మల్లేశ్వరి, సాయివర్ధన్, సుస్మిత, ఓదమ్మ, మౌనిక, విక్రమ్, హరీష్, శిరీష, శ్రేయాన్, శ్రీనివాస్, అనూష్, రామ్ చరణ్, చిన్మయి, నక్షత్ర, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాం, వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ప్రణతి ప్రొడక్షన్స్ వారి దళపతి చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో, స్వర్ణలత, కేజే యేసుదాస్. ఈ చిత్రంలోని పాటలకు రాజశ్రీ సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతం అందించారు. వినండి ప్రణతి ప్రొడక్షన్స్ వారి దళపతి చిత్రం నుండి పాటలు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: ఈ ప్రసారంలో 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

మీరింతవరకు ప్రణతి ప్రొడక్షన్స్ వారి దళపతి చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్, చిత్ర, మనో, స్వర్ణలత. ఈ చిత్రంలోని పాటలకు రాజశ్రీ సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన అంశం మరికాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వయోలనిస్ట్ ద్వారం దుర్గా ప్రసాద్ రావు గారితో పరిచయం వింటారు.
1: దుర్గా ప్రసాద్ రావు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు కర్ణాటక సంగీత రంగంలో వయోలనిస్ట్ గా అధ్యాపకుడిగా ప్రసిద్ధులు.

0: దీన్ని చదివి చూసిన వాళ్ళందరూ కూడా దీని గురించి ప్రస్తుతిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన పుస్తకం, ఒక అద్భుతమైన అనుభవం అని. ఎందుకు రాయాలనిపించింది 83 ఏళ్ల వయసులో?
1: ఈ సందర్భంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు రాసిన మాట నిజమే. వాటిని సంబంధించుకుని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాటలు చెప్పమని అడగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆకాశవాణి ఈ అదృష్టం నాకు కల్పించడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశవాణి చేసినంత సేవ బహుశా పూర్వం సంస్థానాలు, చక్రవర్తులు, రాజులు చేసి ఉండొచ్చు, కానీ మన ఆధునిక పరిస్థితుల్లో ఒక సంస్థ, అది కూడా దేశమంతా వాటి శాఖలతోటి అల్లుకొని ప్రపంచమంతా మన కల్చర్, మన సంగీతం, మరి మన పరిస్థితులు అన్నీ తెలియజేసే సంస్థ ఆకాశవాణి ఒక్కటే మన దేశంలో. ఒక ప్రాథమికమైన సంస్కృతిని వ్యాపింపజేయడం ఇన్ని భాషల ద్వారా, ఇన్ని భాషలకి ఒకే దృక్పథం వచ్చేలాగా చేయడం, ఇంత ఏ సంస్థ ప్రపంచంలో ఇంత పని చేయలేదు అనుకుంటున్నాను.
0: ఒక జాతికి
1: ప్రపంచానికే చేసిన సంస్థలు కొన్ని అంశాల్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి కొంచెం లేట్గా ఆలస్యంగా వచ్చింది అనుకోండి, కానీ మన దేశ పరిస్థితులు వాటిని చూసి, మన ప్రజల స్థితిని చూసి, దానికి అనుగుణంగా ఇంత సేవ చేసింది. ముఖ్యంగా మాకు సంగీతానికి ఇంకా మరి దిక్కుతోచని వేళలో ఆకాశవాణి చేసిన పోషణ సంగీతానికి అన్ని విధాలుగానండి. గొప్ప గొప్ప విద్వాంసులు, మారుమూల ఉండిపోయిన విద్వాంసుల్ని తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించింది ఆకాశవాణి. అంతేకాకుండా సామాన్య ప్రజలకి చాలా విద్యల్లో, చాలా శాఖల్లో, అందులో సంగీతానికి ముఖ్యంగా మరియు ఒక సంస్కృతిని ఇచ్చింది. దీనికి మేము ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాము. నాకు 14 ఏళ్లప్పటి నుంచి నేను ఆకాశవాణిలో పాల్గొనడం, నన్ను అసలు ఒక గుర్తింపు ఇవ్వడం ఆకాశవాణితో ప్రారంభమైంది. కానీ 7-8 ఏళ్ల వయసు నుంచి కూడా ఆకాశవాణి తోడ్పడుతూనే ఉంది. నాకు దానికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒక గొప్ప విద్వాంసుల కాన్సర్ట్ అవుతుంది అనుకోండి మద్రాసు నుంచి, ఆ రోజుల్లో నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడు, అప్పటికి కొంచెం వయలిన్ వాయిస్తున్నాను. ఒక ఆ మహానుభావులు, సంగీత కళాంధులు, సంగీత రత్నాకరుడు ఎవరు, అరేకుడి రామానుజయం గారు, లేకపోతే రాయరత్నం బిళ్ళేవో ఎవరో పాడుతున్నారు కాన్సర్ట్, గంటన్నర కాన్సర్ట్ పాడతారు. మా నాన్నగారు, రే నువ్వు వయలిన్ తీసురా, రేడియో పక్కన కూర్చో, వాళ్ళకి పక్క వాయిద్యం వాయించు, ఇది నీకు నేర్పుతుంది. అది ఎంత అవకాశం అది,
0: అలా చేసేవారు,
1: అట్లా చేసేవారు మేము పెరిగాము. అట్లా ఆకాశవాణి తోడ్పాటు మరి మా జీవితం అంతా ఉన్నట్టే కదా, అంతకు ముందు నుంచి వింటూనే ఉన్నాము రేడియో మేము. అందుకని అలాంటి జ్ఞాపకాలు, అలాంటి జీవన విధానాలు, మరి ఆకాశవాణికి ఉండే ఆ స్థితి, అవన్నీ నాకు మా ఆలోచన విధానానికి అవి పునాదులు. వాటి గురించి చెప్పుకోవాలి కదా, కృతజ్ఞత అయినా చెప్పుకోవాలా, ఎవరికో పై వాళ్ళకి తెలియాలని కాదు నేను చేసిన. ఈ ఆకాశవాణి సంస్థ చాలా గొప్ప సేవ చేసి ఉండవచ్చు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చేసి ఉండవచ్చు, కానీ అప్పటికీ మన దేశంలో ప్రఖ్యాతంగా బీబీసీ వాళ్ళ ప్రసారాలు ఉన్నాయి. మన జాతిలో ఉండే మేధావులు, ఎంతో ప్రతిభ ఉన్న కవి పొంగవులు అందరూ ఆ బీబీసీని విన్నవాళ్లే. మా చిన్నతనం నుంచి కూడా ఆ బీబీసీ ఇతర సాహిత్యాల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి కొంతైనా జ్ఞానం ఇచ్చింది మాకు. ఎందుకంటేనండి, నేను అంటున్నది చదువుకొని ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడం వేరు, మాట వినికిడి ద్వారా అర్థం చేసుకోవడం వేరు. ఇది ఆకాశవాణి చేసిన పని. సంగీతం కానీ మరి ఇతర విషయాలు కానీ ఒకరు గురువు చెప్తుంటే, వింటూ ఉంటే ఆనందంతో పాటు జ్ఞానం వస్తుంది. చిన్నప్పటి నుంచి మా చదువులో కూడా ఒక భాగం రేడియో అనే ప్రక్రియ, అందుకని వాటి గురించి

0: మా గురువులు చెప్తుండేవారు, మేము చదువుకున్నాము, అవి విన్నాము కాబట్టి అవి ఆ ఫారమ్స్ కూడా కొంచెం ఉద్రేకపరుస్తాయి మనిషిని. పెద్ద సృజన వైపు మళ్లించకపోయినా ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది కదా.
1: సంగీతం గురించి, సంగీత సంప్రదాయం గురించి, మీ ద్వారం కుటుంబంలో సంగీతం ఎలా వచ్చింది, ఎలా నెలకొంది, దానికి మీ కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఏర్పడిన అనేక నిర్వహణ పద్ధతులు, వాటన్నిటి గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీకు తెలిసిన, మీకు నచ్చిన సంగీతకారులు, ప్రత్యామ్నాయ పద్ధతులు అని మీరు శీర్షికతో చాలా వ్యాసాలు రాశారు. ఆ పద్ధతుల్లో పోయిన కళాకారుల గురించి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం పట్టణం, ఆ సంస్థానం యొక్క ప్రత్యేక పరిస్థితి, అక్కడ తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధునిక కాలంలో ఆధారమైన పరిస్థితులు, అది ఎలా ఉండేది ఆ వాతావరణం, దాన్ని కూడా ఉబికి వచ్చేటట్టుగా చక్కగా రాశారు. ఇందులో సాహిత్య విమర్శ ఉంది, మీ సొంత రచనలున్నాయి, కవితలున్నాయి, మీ కవితలున్నాయి, మీరు చేసిన అనువాదాలు ఉన్నాయి, అట్లాగే కళారంగం గురించి, ఆర్ట్ గురించి కూడా మీ వ్యాసాలన్నీ ఉన్నాయి.
0: ఈ పుస్తకం గురించి కొద్దిగా వివరణ ఇవ్వాలంటే, నా అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలు, నా ప్రయాణంలో అనుభవాలు, పుట్టిందే 1942. కాస్త జ్ఞానం వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నది ఎప్పటికే 10 ఏళ్ళు అవుతాయి, కానీ ఆ పాటి జ్ఞానం రాదు. అప్పటి పరిస్థితుల్లో చాలా గొప్ప విద్వాంసులు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి అంతో విశ్లేషణ చేసుకుంటే గానీ అర్థం కాని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. 1919 మా కాల మా విజయనగరంలో సంగీత కళాశాల, మొట్టమొదటి సంగీత కళాశాల దక్షిణాదినే ప్రారంభమైంది. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ అది ఇలా ముగిసింది, మహమ్మారులు వచ్చి పడ్డాయి. మన దేశం కూడా కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు. ఆ తర్వాత పెద్ద మహమ్మారి వచ్చి అనేక వేల మంది ప్రాణ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మహారాజా వారు ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత కళాశాల, సైన్స్ కాలేజ్ ఇవన్నీ ప్రారంభించి నడిపిస్తున్నారంటే, ప్రపంచ పరిస్థితులు అన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇంకా ఆనందం అనేది దొరుకుతుందా? మళ్ళాను ఈ కవులు ఉంటారా, విద్వాంసులు ఉంటారా అని ఒక ఆందోళన చెందే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పుడు ఆశాజీవి కదా మానవులు, అందులో కాస్త ఆలోచించేవాళ్ళు మేధావులు తప్పకుండా ఉంటారు. అందుకని వాళ్ళ మధ్య పెరిగానండి నేను. చాలా గొప్ప పండితులు, విద్వాంసులు, గంధర్వులు వీళ్ళు అనుకునే విద్వాంసులు సంగీతం వింటూ చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి పెరిగిన వాడికి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుకని ఒక మనకి సాధన తక్కువయ్యో జ్ఞానం తక్కువయ్యో మనం ఆ స్థాయి రీచ్ అవ్వలేం కానండి. ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఒక ఇదిగో మనకి ఆదర్శం కనిపిస్తోంది పొద్దుట ఎదుట లేవగానే,
1: మహాకళాకారుడు ఈ మహారచయిత
0: అందరూ ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితులకి దోహదం చేసింది కూడా ఈ మీడియా, ఆకాశవాణి. ఇప్పుడు పరిస్థితుల్లో ఏమో నాకు తెలియదు కానండి, ఒక్కప్పుడు బిస్మిల్లా ఖాన్ ఢిల్లీ నుంచి వస్తున్నారు అనుకోండి, వాయిస్తున్నారు అనుకోండి, 9:30 ఆ షెడ్యూల్ కాన్సర్ట్, 12:00 కూడా అది పూర్తయ్యేది కాదు. మా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా పడుకో చాలు అని మా నాన్నగారు దెబ్బలాడేవారు. బిస్మిల్లా వస్తుందండి ఇంకా అంటే, వస్తుంది బాగానే ఉంది కానీ రేపు పొద్దున నువ్వు అందులో ఒక్క సంగతి అయినా వాయిస్తున్నావా పొద్దున్న అని అడిగే దెబ్బలాడేవారు. అలాంటి పరిస్థితి ఉండేది అనమాట. నేను అంటున్నాను ఏమిటంటే, దేశమంతా పరిస్థితే కదా ఈ ఆకాశవాణి ద్వారా కుదిరింది. అంతేకాకుండా విద్వాంసులు అందరికీ అదే పరిస్థితి ఉండేది, దేశంలో చదువుకున్న వాళ్ళు, సాహిత్యంలో మా మిగతా వాళ్ళు, మిగతా కళల్లో
1: దేశమంతటా కూడా ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి అవకాశం ఉన్న పరిస్థితి అప్పుడు ఉండేది. దానికి ఆకాశవాణి కూడా చాలా ద్వారం కుటుంబం సంగీతంలో ఏదైతే సాధించిందో, ద్వారం శైలి లేక ద్వారం సంప్రదాయం అంటూ ఏదైతే ఉందో, మీ వయలునం మీద ఏదైనా ఒక చిన్న రచన వినిపిస్తారేమో.
0: ద్వారం సాంప్రదాయం అనేది నిన్న ఏమి మంచి ఉందో ప్రపంచంలో అది ఇవాళ కూడా లభించేటట్లు చేయడం అనేది సాంప్రదాయం. సంప్రదాయం అన్నమాట నుంచి మనకు వచ్చినది, ఇచ్చినది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన దాకా ఆ సంప్రదాయం కర్ణాటక సంగీత సాంప్రదాయం. ఈ దక్షిణ దేశం అంతా అది ఒక్కటే ఉంటుంది. ఆ సంప్రదాయం దేన్ని బట్టి వస్తుంది?

0: అంటే ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రతి వాళ్ళు పాడతారు, కీర్తన చేస్తారు. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైతే భక్తి మూమెంట్, భక్తి విప్లవం, భక్తి మార్గాల్లోకి రావడం జరిగిందో అది ఒక గొప్ప సాంప్రదాయం. 400-500 ఏళ్లగా అది దేశమంతా అల్లుకొని ఉంది, సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ. ఈ భక్తికి మన కర్ణాటక సంగీతంలో కీర్తన ఆధారం. ఆ కీర్తనలో ఉండే సాహిత్యం, దానికన్నా ముఖ్యంగా సాహిత్యం అంటే పెద్ద కావ్యం ఏం కాదు కదండి. కీర్తన అంటే 4 లైన్లు ఉంటాయి, అయ్యప్ప మహా ఉంటే 6 లైన్స్ ఉంటాయి. దాంట్లో ఒక థీమ్ ఉంటుంది, అది భగవత్పరంగా కావచ్చు కానీ అంతర్లీనంగా ప్రపంచం మానవుడి ఆలోచనల పరంగానే ఉంటుంది. ఆ కీర్తన వాయించడానికి ఒక పద్ధతి కర్ణాటక సంగీతంలోనే కాదు, అసలు కీర్తన సంగీతం అంటే ఆ భక్తి మూమెంట్లోంచి వచ్చినది. అది అది అస్సాం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఒకే రీతిగా ఉంది. ఆ కీర్తన గురించి మాత్రమే ఒక పల్లవి వాయించి మీకు చూపిస్తాను. అంటే మేము ఎలాగా ఆ భక్తి మూమెంట్ని, దాంట్లో ఉండే సంగీత యొక్క ప్రభావాన్ని సాహిత్యాన్ని మాటలతో సంబంధం లేక ఎలాగ ఇవ్వగలమంటే, చక్రస్వామి వారి కీర్తనలే 600-700 దొరుకుతున్నాయి. చాలామందికి అవి పరిచయాలే. బాగా అందులో ప్రవేశం ఉండేవాడు, ప్రవేశం అంటే వినికిడి ప్రవేశం ఉన్న వాళ్ళకే వాటి గురించి తెలుసు, అందులో ఉండే థీమ్ గురించి. అందుకని వాళ్ళకి ఎలాగూ ఇది ఫలానా కీర్తన నగు మొమ్ము వాయించామనుకోండి, ఇది వెంటనే వాళ్ళకి కనీసం థీమ్ అయినా గుర్తొస్తుంది. అందుకని మాటకి అక్కర్లేదు పెద్దగా సంబంధం అది వాయిస్తున్నప్పుడు. అలా ఉండాలి. అలాంటిది ఏదో ఒక కీర్తన మీకు వాయించి చూపిస్తాను. అంటే దాంట్లో ఎలాగో వాయిస్తున్నాను కాబట్టి ఒక రకమైన మార్పు చక్రస్వామి అని తీసుకొచ్చారు, అది కూడా సైమల్టేనియస్గా చూపించవచ్చు కదా అని ఆశపడుతున్నాను నేను. అనాథుడనుగాను మరి నువ్వు పలానంతటి వాడివి, నీ మీద నాకు గురి ఉంది అని రాముడితో చెప్పుకుంటున్నారు ఆయన. అందుకని అది జింగ్ల అనే రాగం చేశారు. జింగ్ల మంది కాదు, నార్త్ ఇండియన్ నుంచి తీసుకున్నారు ఆయన. దానికి ఒకటి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, మనకి పూర్తిగా కొత్తదై ఉండొచ్చు, కానీ దానికి మనకి అనుకూల ప్రజానుకూలమైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి గొప్ప కంపోజరో ఎవరైనా. దానికి కారణం అనుకూలత ఎక్కడి నుంచి వస్తుందండి, వాళ్ళ జీవన విధానం నుంచి వస్తుంది. సౌత్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, నార్త్ అంటే ఒకటి ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఇవన్నీ కామన్, అందరికీ వర్తించే మౌలికమైన విషయాలు, మౌలికమైన అభిరుచులు ఉంటాయని నమ్ముతారు వాళ్ళు. అందుకని ఆ జింగ్లా రాగంలో అనాథుడుగాను అనేది 1-2 నిమిషాలు పడుతుంది. అది మీకు వాయించి ఒక పల్లవి అని పల్లవి చరణం వరుసగా వాయించేస్తే ఎక్కువసేపు పట్టదు.
1: సరే,
0: అసలు ఇలాగ 2 నిమిషాల్లో నేను వాయించేస్తాను అని నేను ఎందుకు అనుకోగలుగుతున్నాను, కచేరీలో అయితే నేను 10-20 నిమిషాలు వాయిస్తాను. ఇది ఆకాశవాణి వారు ఏం చేశారంటే నాయుడు గారి చేత 2 కీర్తనలు వాయించారు. అది స్టాప్ గ్యాప్ కింద వేసేవారు, అది అప్పుడు డిస్క్ రికార్డింగ్స్ ఉండేవి, ఫిలప్ మ్యూజిక్ లాగా వాయించే వాడేవారు. అది ఎంతో ఆనందం కలిగించేది జనానికి కూడాను, అంత గొప్ప వాద్యం అది. అలాగే రవిశంకరు, అలాగే చాలామందిని పాడింది ఆకాశవాణి. కానీ అక్కడి నుంచి మాకు తెలిసి వచ్చింది అనమాట, అంతా మనం భోంచేయక్కర్లేదు, ఒక ముద్దలో కూడా మనకి కడుపు నిండడం, ఆకలి తీరడం, మన రుచి తెలియడం, అది అది వాయించి చూపిస్తాను. మన సాంప్రదాయం అక్కడే మా స్కూల్కి సాంప్రదాయానికి అన్నిటికీ స్టైల్కి అన్నిటికీ దొరుకుతాయి. ఒక కీర్తన వాయించే ముందు కొద్దిగా రాగం పరిచయం చేస్తాం, ముందు కొంచెం రాగం వాయించి తర్వాత కీర్తన వాయిస్తాం చూడండి.

0: ఇందులో మా స్కూల్ మా ద్వారం స్కూల్ ఏదైతే అనుకుంటున్నామో దానికి మూల కారణం ఏమిటంటే అభిప్రాయం అని ఒక మాట వాడతారు మన దక్షిణాదిన. అంటే ఏంటంటే మొత్తం ఎలాగ చూడాలి ఈ పెర్ఫార్మెన్స్ని, లేకపోతే అందులో ఉండే కంటెంట్ని, అందులో ఉండే స్టైల్ని కానీ రచనా విధానాన్ని కానీ దాంట్లో వెనకాతల ఇచ్చిన మెసేజ్ని కానీ ఈ వీటన్నిటి గురించి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటుంది పెద్ద ఆర్టిస్టులకి. అది సంపూర్ణమైన అవగాహన అన్నమాట, ఆ రచన గురించో లేకపోతే ఆ దానికి ఉపయోగించవలసిన టెక్నిక్స్ గురించి కానీ ఇవి అన్నీ సాంప్రదాయకంగా వస్తాయి. కానీ వాటి మీద ఒక రకమైన ముద్ర ఈ కళాకారుడు వేస్తాడు, అది సంప్రదాయం. ఈ టెక్నిక్ ఆ కళాకారుడికి ఎక్కడి నుంచి, ఆ గురు పరంపర తర్వాత శిష్యవర్గంకి వచ్చేది, అది స్కూల్.
1: స్కూల్ అంటే హిందీలో ఘరానా.
0: ఘరానా చాలా గొప్ప పదం, అది ఘరానా అన్నమాట. ఇంటికి తిరిగి ఎంత తిరిగినా ప్రపంచం ఇంటికి వచ్చి గుమ్మంతో నుంచి పడిపోయే వాళ్ళు ఉంటారు, వీరవిహారం చేస్తారు వీధిలో, ఇంటికి వచ్చి గుమ్మంతో వాళ్ళ గుమ్మమే వాళ్ళు మర్చిపోతారు. అంటే ఏంటి, బేసిక్ థింగ్స్ ఏమిటి, మన అసలు స్థానం ఎక్కడ ఉన్నది, ఎక్కడ మన హృదయం ఉన్నది, ఎక్కడ మన మైండ్ పని. తిరిగినా పర్వాలేదు, మైండ్కి ఏముందండి, ఎక్కడ ఎవరు చెప్పినా అది ఆలోచన వెళుతుంది. కానీ దేన్నైతే మనం హృదయం అంటున్నామో అది భావన, అది అది హృదయం అనేది వేరే ఎక్కడా లేదు, అంతే అది శరీరంలో మన నాడీ మండలంలో అన్నిట్లోనూ కలిసి ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుందంటే మనిషికి మనిషికి తేడా వస్తుంది, ఎవరి శైలి వాళ్ళది. శైలి అంటే ఏం లేదు, మనని మనం ఏ విధంగా ప్రపంచానికి ప్రజెంట్ చేసుకోవడం, అది శైలి. అందుకని మా భావనలో మా పెద్దవాళ్ళని వినడంలో నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే గొప్ప అభిప్రాయం అది. మాకు ఏంటి ప్రధానం వీళ్ళకి జీవితంలో అనేది ఆలోచిస్తే మా నాన్నగారు నరసింహరావు గారు కానీ మా నాయుడు గారు కానీ మా సీనియర్ విద్వాంసులు చాలా మారేళ్ళు, కేశవరావు గారు ఉన్నారు, మంగ తయారు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా సీనియర్స్. అలా కాకుండా కొంచెమే అబ్బిన విద్వాంసుల దగ్గర కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ స్కూల్ వల్ల వస్తాయి కదా. వీళ్ళందరికీ ఏమిటి కావాలని ఇలా వాయించేస్తున్నారు వీళ్ళు ఇంత గొప్పగా అని ఆలోచిస్తే వాళ్ళకి సౌఖ్యం కావాలి. అసలు ప్రపంచంలో మానవులందరికీ కావాల్సింది అది ఒకటే కదండి.
1: అంటే ద్వారం ఘరానానండి, ద్వారం పద్ధతిలో ఈ సౌఖ్యానికి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యం ఉందంటున్నారా మీరు?
0: సౌఖ్యానికి అందరూ ఇస్తారు ప్రాగ్యం, చెప్తున్నాను కదా, మానవుడు అనేవాడికి కావాల్సిందే సౌఖ్యం. కానీ అది సంపాదించుకునే విధానం ఉంటుంది, అనుభవించే విధానం కూడా ఉంటుంది. వ్యక్తిని బట్టి అది ఉంటుంది, వాడి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది అనుకోండి, మిగతా వ్యక్తుల్ని బట్టి కూడా ఉంటుంది, సాంఘికంగా కూడా ఉంటుంది. అదే స్కూల్, ఆ ఒక విధమైన ఆనంద స్థితి. దీనికి చాలా మనకి శాస్త్రాలు

0: మనం తక్కువ వాళ్ళేం కాదు కదండి, మన శాస్త్రకర్తలు వాళ్ళు చాలా లెవెల్స్ చెప్పారు వీటిని. మన జీవితానికి సంబంధించిన దృష్టాంతాలతోటి ఈ కాలంకి పనికి వస్తాయో తీసుకుంటున్నారో లేదో తెలియదు కానండి. అందుకని వీళ్ళకి ఆ సౌఖ్యభావం ఎలాగ వస్తుంది వీళ్ళ వాయిద్యంలో అనేది స్కూల్.
1: ద్వారం వారి బాణి అనే మాట వచ్చింది అనుకోండి, మీరు ఎట్లా దాని గురించి చెప్పండి?
0: అదే బాణి అంటే వాణి అనమాట, వాణినే బాణి అన్నారు. వాణి అంటే మాటలు. ఆ మాటలు ఏ సందర్భానికి ఏ భావంతో మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ప్రాంతీయంగా కూడా ఏమిటంటే భాష వ్యక్తీకరణ ఒకటి, కానీ అవతల వాడికి చేరాలి కదా, ఆ చేరడానికి ఒక సమగ్రమైన సాంఘిక వాతావరణం ఒకటి ఉంటుంది. అందువల్లే మనం ఆ మాటలను అలా వాడగలుగుతాం. అది ఏ ప్రాంతానికి ఏ వాణి ప్రత్యేక వాణి ఉంటుంది, ఒకే మాటని అనేక విధాల పలికే వాణి, ఇది కూడా వాణిలో భాగమే. దాని ఎక్స్టెన్షనే మా సంగీతం అనుకుంటాం మేము. అయితే దాన్ని కాకు అంటారు కదండి సాహిత్యంలో, అందుకని మా వాళ్ళు కొంతమంది సంగీత కాకు అని వాడడం కూడా ఉంది. ప్రాంతీయత తాలూక ప్రభావం ఉంటుంది ఆ వాణి మీద. ఈ ప్రాంతీయత మాది ఏంటంటే ఉత్తరాంధ్ర అని అనుకుంటున్నాం కదా, పరిస్థితులను బట్టి మొదటి నుంచి వాడుతున్నారు. అది కళింగ ప్రాంతం అంటున్నారు, మహానదులు ఏమీ లేవు అక్కడ. గోదావరి దాటిన తర్వాత ఒక 200 మైళ్ళు మహానది ఏమి లేదు. మా ఉత్తరాంధ్ర దాటిన తర్వాత ఏవో చిన్న చిన్న నదులు మేము ప్రేమించుకునే ఉన్నాయి, నాగావళి, వంశధార, వాటితోటి మేము తృప్తి పడుతున్నాం అనుకోండి. మళ్ళా మహానది ఆ ఒరిస్సా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మాకు మన మహానది దొరకదు.
1: ఆ నేపథ్యంలో ఏర్పడిన జీవన దృష్టి,
0: ఒక జీవన దృష్టి, ఒక అభిప్రాయం, జనంతోటి సంపర్కం వల్ల కూడా అది బలపడుతుంటుంది అభిప్రాయం. ఆ అభిప్రాయం అనుసరించి అక్కడ కళలు కూడా చాలా బలంగా పుట్టుకొచ్చాయి.
1: ద్వారం బాణీలో అది ఎలా ఉందంటారు మీరు?
0: ఆయన ఆ పరిస్థితుల నుంచి ఒక విధమైన ప్రకటన, అభిప్రాయ ప్రకటన చేసేది సంగీతంలో అయితే సంగీతంలో, సాహిత్యంలో అయితే సాహిత్యంలో. గురజాడ అప్పారావు గారు చేశారనుకోండి, ఏ ఫారం ముట్టుకున్నా ఒక అభిప్రాయంతో చేశారు ఆయన. అది ఆ అభిప్రాయం జనసామాన్యంలో బాధగానో ఆనందంగానో ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అభిప్రాయం జనంలో ఉంటుంది. అది గ్రహించకుండా మన ఇంట్లో కూర్చొని మన కల్పనతోటి మన మనోధర్మంతో సృజన వచ్చేస్తుంది అనుకోవడం, అది కాపీ చేయవచ్చు. నాయుడు గారు ఆయనకి సంగీత కళ అనేది అకాడమీలో ఇస్తే అక్కడేమో చివరి మాట ఏం చెప్పారంటే, విద్వాంసులందరికీ ఒక మనవి చేస్తున్నాను, అందరూ కచేరీ చివరిలో ఒకటైనా జానపద గేయం శుద్ధంగా పాడండి అన్నారు.
1: శుద్ధంగా,
0: శుద్ధంగా ఏమిటండి జానపద గేయం? శుద్ధంగా ఎలా పాడుతుంది, వాళ్ళు శుద్ధంగా పాడుతున్నారా అనే ప్రశ్న వస్తుంది. మనది ఏదైతే గ్రాంధికం అనుకుంటున్నామో లేకపోతే శాస్త్రీయం అనుకుంటున్నామో అదే ఒక స్థిరమైన శుద్ధమైన ది ప్యూరెస్ట్ అని అనుకోవడానికి అవకాశాలు లేవు. అనంతావై శృతులు ఉన్నాయి, 22 శృతులు అని మేము ఏదో ఒక శాస్త్రంలో రాసి ఉంటాయి, కానీ వాళ్ళే చెప్తారు మళ్ళీ శాస్త్రంలో అనంతావై శృతులు అని. ఎందుకు చెప్తున్నారంటే ఎదురుగానే వీడు ఆ గ్రంథం రాస్తున్నప్పుడే ఒక బిచ్చగాడు వెళ్ళి అక్కడ పాడుతూ ఉంటాడు, లేకపోతే ఒక గంగిరెత్తులు వాడు సన్నాయి వాయిస్తుంటాడు. అందులో శృతులు వీళ్ళకి అర్థం కావు. ఆ శృతులు మనం అది అటెంప్ట్ చేద్దాం అనుకుంటే, వాళ్ళ సంగీతం మనం వాడదాం అనుకుంటే, లేకపోతే ప్రదర్శిద్దాం ఏదో ఒక ప్రైడ్తోటో, ఇందులో గర్వపడాల్సిందేను, పోటీతత్వం ఏమి లేదు కళల్లో. ఏదైతే అక్కడ అందంగా కనిపిస్తుందో దాన్ని అలాగ మనం స్వీకరించగలిగిన సాత్వికత ఉండాలి మనకి. అప్పుడు ఏం తోటిందంటే మీరు దాన్ని జాగ్రత్తగా వింటారని ఉద్దేశం అయింది. మనం విన్నప్పుడే ఒక భేదభావంతో విన్నాం అనుకోండి, మా ఆవిడికి చదువు రాదండి, మా ఆవిడ చదువుకోలేదండి, అది కాదు కదా. ఇది ఒక ఇంటర్టెక్చువల్ వర్క్ అవుతుంది కదా జీవితం. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు, దాంట్లో ఒక శుద్ధత ఉందని. గురువులు ఏం చెప్పేవారంటే అండి, మాటి మాటికి మాలాగా మీరు వాయించకండి, మా దగ్గర నేర్చుకోండి. అవి స్కూల్కి సంబంధించినవి, సాంప్రదాయానికి సంబంధించినవి కూడాను, కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటి కాదు కదా. మీరు తరాలు అంతరాలు ఉంటాయి, అది కాకుండా ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల స్వేచ్ఛకి ఆధారం ఏమిటంటే సాత్వికత. అవతల వాడిని మనం గౌరవించి వాడి అభిప్రాయాన్ని స్వీకరించాలి మనం. ఓరే

0: ఇస్తారు, లేకపోతే రంగం వెళ్ళిపోతున్నానే అని వాయిస్తారు. అది వాళ్ళిద్దరు సంవాదం ఉంటుంది అందులో, అది వాయించి చూపిస్తాను కొంచెం. అప్పుడు సోషల్ కండిషన్స్లో రంగం వెళ్తే కానీ వాళ్ళకి జీవనం లేదు.
1: రంగం అంటే రంగోన్,
0: రంగోన్ ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. ఏంటంటే లేబర్ని ఎక్స్పోర్ట్ చేయడం, నీకు మంచి తిండి దొరుకుతుంది, మంచి నువ్వు ఇంటికి బంగారం పంపించగలవని ఆశపెట్టి ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం కూలీల్ని. అలా వాళ్ళ కోటీశ్వర్లు అయిన వాళ్ళు బిజినెస్ మెన్ ఉండేవారు, అప్పుడు ప్రతి ఊళ్ళోనూ ఉండేవారండి. అందుకని ఇది చాలా పాపులర్ అయింది. అప్పుడు నేను రంగం వెళ్ళిపోతున్నాను, నీకు బంగారం కొని పెడతాను అంటే ఆవిడ వద్దు, నువ్వే బంగారం, నా బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని అని ఆవిడ రిప్లై. అది ఉంది అనుకోండి, అది నాయుడు గారు చాలా గొప్పగా వాయించేవారండి, చూపిస్తాను. నాయుడు గారు ఆ వయలిన్ శృతి కూడా మార్చేవారు ఈ కీర్తన కోసం. మధ్యమ శృతిని చేస్తే రెండు స్థాయిల్లో వాయించడానికి ఈజీ అవుతుంది, దిగువ స్థాయిలో వాయించినప్పుడేమో అది మేల్ వాయిస్ ఉంటుంది, పైన వాయించినప్పుడు ఫిమేల్ వాయిస్ లాగా ఉంటుంది. ఆ రెండు రాగాల మిశ్రమం కూడా ఉంటుంది అందులో. ఒక దాంట్లో అతను ధీరంగా పలుకుతాడు, నేను ఇంత సాధించుకోవడం చేస్తాను, అయ్యో నువ్వు వెళ్ళిపోతే నా జీవితం ఏంటని ఆవిడ ఉంటుంది. ఆ తేడా కూడా గమనిస్తారు చూడండి.

0: చాలా బాగుంది.
1: ఇందులో ఆ స్వరాలు ఉంటాయి కదండి, ఇవి సాధారణంగా ఆ కాంబినేషన్ తోటి అంటే ఆ కూటమిగా వాడిన సందర్భాలు కొద్ది శృతులు తేడాతోటి వాళ్ళు పాడతారు. ఆ పాడడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే యాస, అక్కడ ఉండే భాష, ఆ భాషలో ఉండే ముఖ్యంగా యాస. అందుకని ఇక్కడేమో ఫోక్ సాంగ్ ఒకలా ఉంటే అస్సాం ఫోక్ సాంగ్ ఇంకొకలా ఉంటుంది. ఇదే స్వరాలు బెంగాలీది ఒకలా ఉంటే కేరళది ఇంకోలా ఉంటుంది. అది శుద్ధత అన్నమాట. జనంలో ఉంటుందండి శుద్ధత, మనంలో ఏముండదు. ఆ జనంలో ఉన్న శుద్ధతని లేకపోతే వాళ్ళ అవసరాన్ని వాళ్ళ ఆనందాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలా. ముందు లెక్కలో కంటే ఏమి లేదు, ఇది కావాలి ఇది కలిపితే ఇది వస్తుంది అనేదే కదా. అందుకని ఆయన ఉద్దేశం అది.
0: కళారంగంలో ఇది గొప్ప ప్రజాస్వామిక దృక్పథం. ఇది కర్ణాటక సంగీత ప్రపంచంలో కూడా ఇది కొంత విప్లవాత్మకమైన ధోరణేమో.
1: ఆయన ప్రారంభించారని కాదు,
0: కానీ దాన్ని పెంచి పోషించారు పట్టుదలతో,
1: పోషించారు, అనుసరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
0: ఇప్పుడు మీ గురువుల గురించి చెప్పండి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఒకరు, మీ తండ్రి గారు మీ గురువు, ఇంకెవరెవరి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నారు, మీలో ఆ గురువు పరంపర ఎట్లా సమన్వితమైందని మీకు అనిపిస్తుంది?
1: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నాకు 18 ఏళ్ళు రాకుండా మా నాన్నగారు గతించారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు నాయుడు గారు ఉన్నారు.
0: మీ నాన్నగారు కూడా విజయనగరం
1: కళాశాలలో లెక్చరర్గా చేశారు, ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన పాట బాగా పాడేవారు. ఆయన శిష్యుల్లో నేదునూరు కృష్ణమూర్తి గారు, మోకల సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
0: ద్వారం నరసింహరావు గారు,
1: నరసింహరావు గారు. మరి మద్రాసులో మా తాతగారు ఉండేవారు.

0: 18 ఏళ్ళు.
1: వెంకటస్వామి నాయుడు గారు అప్పటికి మద్రాసుకు వెళ్ళిపోయారు.
0: అందుకని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఏదో పాపం కుటుంబ పరిస్థితి చూసి మా నాన్నగారు మరణిస్తే నేనే పెద్దవాడిని కాబట్టి కుటుంబ పోషణ చేసుకోవాలి కాబట్టి అందుకని నేను కదిలి వెళ్ళి అక్కడికి మద్రాసు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోలేను. విజయవాడలో పనిచేశాను 1 ఇయర్. అందుకని రామస్వామి గారు అప్పుడు మాకు సీనియర్ విద్వాంసులు, ఆయన దగ్గర కూడా నేను 1 సంవత్సరం నేర్చుకున్నాను.
1: మరి
0: అన్నవరం రామస్వామి గారి దగ్గర తర్వాత మా చిన్నాన్నలు ఉన్నారు, ద్వారం భావనారాయణ రావు గారని, ద్వారం సత్యనారాయణ గారని, మా మేనత్త ద్వారం మంగత గారు, వాళ్ళు డైరెక్ట్గా నాయుడు గారి దగ్గర నేర్చుకుని ఆయనతో పక్క వాయిద్యాలు వాయిస్తూ చాలా శుద్ధతని వాళ్ళు అందులోంచి గ్రహించారు. అందుకని సాధ్యమైనప్పుడల్లా వాళ్ళని నేను గురువుగా స్వీకరించాను. అంతేకాదండి, అదర్ ఘరానాస్ ఉన్నాయి కదా, అంటే స్కూల్స్, లాల్గుడి జయరామన్ గారు ఉన్నారు, మరి ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు ఉన్నారు, చంద్రశేఖరన్ గారు ఉన్నారు, టిఎన్ కృష్ణన్ గారు, వీళ్ళంతా మహావిద్వాంసులు. సాంప్రదాయం అంతా ఒకటే, ఎందుకంటే ఇది కర్ణాటక సంగీత సాంప్రదాయం. వాళ్ళ స్కూల్స్ డిఫరెంట్గా ఉండవచ్చు. మనం మేము ఏదైతే నమ్మకంగా రోజు కసరత్తుల్లాగా సాధకం చేస్తున్నామో అది వాళ్ళు వాళ్ళు కంప్లీట్గా విసర్జించవచ్చు. కానీ వాళ్ళ మేధస్సు, వాళ్ళ పరిణతి, మరి వాళ్ళ అభిప్రాయం ఒకప్పుడు చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. మరి మా తాతగారు 1-4 ఏళ్ళు, నాకు 4 ఏళ్ళు పోయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఇంకెవరు నాకు చెప్పేది, మా సాధ్యమైనంత వరకు మా కుటుంబంలో, లేకపోతే మావెళ్ళకేశ్వరరావు గారు లాంటి ప్రథమ శిష్యుల్లో వాళ్ళ దగ్గర కూడా కొంత మేము నేర్చుకున్నాం, వాళ్ళతో వాయించాము, నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ఏంటంటే చెవి ద్వారా మనకి వచ్చే విద్య, ఇది చదువుకుంటే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది కాదు, విని లేకపోతే వాళ్ళతో పాటు సాధన చేసో సహకరించో ఏదో చేయాలి. అందుకని అనేక మంది గురువుల దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆ ప్రాథమిక విషయాలు, టెక్నిక్స్ స్కూల్కి సంబంధించినవి, అవి మర్చిపోకూడదు. అవి వాటిని వదిలేసి ఇంకొక వెనకాల తలపడితే మన అభిప్రాయానికి, అంతవరకు వచ్చిన మన అభిప్రాయానికి ఆ అభిప్రాయానికి కుదరదు. ఇంకొక విషయం కూడా ఉందండి ఇందులో, సంగీతం నా ఒక్కడినే నేను కూర్చొని వాయిస్తాను, లేకపోతే నేను ఒక్కడినే పాడతాను అనుకుంటే కుదిరేది కాదు. ఎదురుగుండా కూర్చొని శ్రోతలకి ఆనందం కలిగించాలంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా, అభిరుచులు కూడా గమనించి దాంతో పాటు కొంచెం
1: కాల పరిస్థితులు అన్ని
0: వివిధ కోణాల నుంచి గమనించిన వాళ్ళు విద్వాంసులు ఉన్నారు. ఎదురుగా మనకి పెద్ద విద్వాంసులు,
1: అంటే శాస్త్రీయ సంగీతం ఒక శుద్ధమైన పద్ధతిలో అలాగే కొనసాగుతూ ఉండడం అంటూ ఏమి ఉండదు,
0: ఏమి లేదు.
1: శ్రోతల అభిప్రాయాలను గమనించడం, దానికి సరిపడేలా రూపుదిద్దుకొని తమ సంగీతాన్ని ప్రదర్శించడం, ఇది కూడా శుద్ధతలో భాగమే
0: తప్పకుండా.
1: మీ ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే అందులో ద్వారం కుటుంబంలో వచ్చిన కళాకారుల గురించి, ద్వారం కుటుంబంలో జరిగిన పెళ్లిళ్ళు, ద్వారం కుటుంబాలు నడుపుకున్న తీరు, సంగీతం సంప్రదాయం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కుటుంబంలో లేదు కానీ ఒక గొప్ప పరిణతి చెందిన శాస్త్రీయ సంగీత పద్ధతి ఈ కుటుంబంలో వేళ్ళూనుకుంది, నిలబడింది, ఎంతోమంది కళాకారులను తయారు చేసింది. దాన్ని అనేక కోణాల నుంచి గమనించి ఎందువల్ల అది వీలైంది అని చూడటానికి మీరు ప్రయత్నించారు చాలా వ్యాసాలు. అయితే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంత పెద్ద వయలినిస్టు, ఆయన పేరే మీకు మీ కుటుంబ సంప్రదాయానికి లేక ఈ ఘరానాకి మానకం లాంటిది. కానీ ఆయన తయారు కావడానికి మీ తాతగారు ద్వారం వెంకటకృష్ణయ్య గారు, ఆయన పేరు చాలా మందికి తెలియదు కానీ ఆయన చేసిన కృషి చాలా ఉంది. కొంత శోధన చేసి చాలా పాత విషయాలు తెలుసుకొని బాగానే కృషి చేశారు. ఆ విషయాన్ని మీరు బయటపెట్టడానికే అనిపించింది నాకు.
0: ఒక విధంగా నా చిన్నతనం అంటే నాకు 4-5 ఏళ్ళ దగ్గర నుంచి మా వెంకటకృష్ణయ్య గారు, మా తాతగారి దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆయన వాద్యం ఇప్పటికీ నాకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన అక్కడ కచేరీలు వాళ్ళ గురువు గారితో కలిసి కొన్ని చేశారు. మొదట్లో గురువు గారు అంటే నందిగానం వెంకన్న పంతులు గారు. ఆయన గాత్రం చాలా గొప్ప గాత్రం అయింది.
1: నందిగానం వెంకన్న పంతులు,
0: వెంకన్న పంతులు 40 ఏళ్ళు ఆయనకు వయసు వచ్చాక పట్నం సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి కచేరీ పద్ధతులు అవి నేర్చుకుని, అదొక సాంప్రదాయం అక్కడ నెలకొంది కాబట్టి అది నేర్చుకొని వచ్చి పట్నం సుబ్రహ్మణ్యం అంటే మద్రాసు, అందుకని పట్నం అనే పేరు యాడ్ అయ్యి ఆయనకి. ఈయన దగ్గర ఒక రకమైన వివరం స్ఫుటం

0: ఈయన వాద్యంలో, వెంకటకృష్ణయ్య గారి వాద్యంలో అదొక రకమైన శుద్ధత. వెస్టర్న్ మ్యూజిక్ వాయించిన ఒక హిందుస్థానీ రాగం ఏదైనా ఆయన వాయించిన ఒక రకమైన శుద్ధత ఉండేది.
1: అది చేసే ఉద్యోగం టెలిగ్రాఫ్ ఆపరేటర్.
0: అవును,
1: అది చేస్తూ ఈ ఆసక్తి అంతా ఆయనలో ఎట్లా కలిగి ఉంటుంది?
0: ఎట్లా అంటే గురువు గారి దయ. అది ఆయనకి గొప్ప గురువు దొరికారు ఆయనకి అనుకోకుండా. నందిగాను వెంకన్న పంతులు గారు ఈయన ఉంటున్న స్వగ్రామంలో ఉండి వైజాగ్లో పనిచేస్తుండేవారు రైల్వేస్ లో. ఆ స్వగ్రామం ఏదంటే కశింకోట. కశింకోటలో ఒక జమీందారు ఉండేది. ఆ జమీందారు తను నందిగాను వెంకన్న పంతులు గారిని తను ఆహ్వానించి ఆస్థాన విధ్వంసులుగా పెట్టుకున్నారు. అప్పుడు ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇలాంటి చారిత్రకమైన చాలా సంఘటనలు జరిగాయి వాళ్ళ గురువు శిష్యుల మధ్య. అందుకని ఆయనకు ఒక రకమైన దృక్పథం ఉండేది. అప్పుడప్పుడు కొంతమంది చాలా చనువు ఉండే శిష్యులు నాయుడు గారిని అడుగుతుండేవారు, వెంకటస్వామి నాయుడు గారిని. వెంకటస్వామి నాయుడు గారు విజయనగరంలో ఉన్న ఆ దాదాపు 30 ఏళ్ళతో ఒక రోజు తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ గురువుగారిని సందర్శించుకొని అన్నగారికిను వెంకటస్వామి నాయుడు గారికి 17-18 ఏళ్ళు తేడా అండి. అందుకని అతను కొడుకులాగే అనిపించేవారు. ప్రతిరోజు వచ్చి ఆయన సందర్శించుకొని వాళ్ళు ఏదో కాసేపు ఒకటి రెండు మాటలు ఆడుకోవడం వెళ్ళిపోవడం జరిగేది. కొంతమంది శిష్యులు చనువు తీసుకొని నాయుడు గారిని అడిగేవారు అన్నమాట. పెద్ద గురువు గారు అంటే వెంకటకృష్ణ గారు, పెద్ద గురువు గారు కచేరీ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మేము వెళ్ళలేదు కదా, అంటే మనం ఎవరు చాలమయ్యా అనేవాడు ఆయన తమ్ముడు. ఊరికే అభిమానం కొద్ది అన్నమాట కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాఠం ఫండమెంటల్స్ చెప్పేవారు మాకు. ఒకటి, నాకు పాఠం చెప్పిన తర్వాత మా నాన్నగారికి అప్పచెప్పేశారు. అయితే మా నాన్నగారికి అప్పచెప్పిన టైంలో నాకన్నా 7-8 ఏళ్ళు చిన్నదైన మా చెల్లెలు మనోరమ ఆ అమ్మాయికి పాఠం చెప్పడం ప్రారంభించారు. కానీ దానికోసం ఒక 6 నెలలు ఆయన కృషి చేసి వెంకటకృష్ణ గారు 80 ఏళ్ళు అప్పటికి 82 దాకా బతికారు ఆయన. అప్పుడు ఆయన ఒక కొత్త రకమైన విధానం కనిపెట్టారు వయలిన్లో. అంటే తారస్థాయిలోనే కచేరీ చేయడం, అక్కడే మొదలుపెట్టి వర్ణం కీర్తన రాగం స్వరం అన్నీ వేయాలి. దాని గురించి ఒక 3-4 ఏళ్ళు ఆయన కష్టపడి అమ్మాయికి పాఠం చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ టైం వినిపించారు స్టేజ్ మించి అమ్మాయి చేత. ఆయన ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆయన అన్నారు కూడా తర్వాత మాట్లాడుతూ వెంకటస్వామి నాయుడు గారు, తమ్ముడు తమ్ముడే మనోరాలు మనోరాలే, ఆ ప్రేమలో చాలా తేడా ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని కూడా అన్నారు పాపం ఆయన. అంటే ఒక రకమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ చూపించాలి మన శిష్యుల దగ్గర ఈ పాసిబిలిటీ ఉంది అని. అంత వయసులో కూడా చేశారంటే ఆయన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దానికి.
1: ఈ పుస్తకంలో అది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని తయారు చేయడం వెనక ఉన్న వ్యక్తి వారి అన్నగారైన ద్వారం వెంకటకృష్ణయ్య. ఆ చరిత్రను బయటికి రావాల్సిన విషయం మీరు దాన్ని చాలా సమగ్రంగా తీసుకొచ్చారు. జీవాళి అనే శీర్షిక కింద మీరు సంగీత సాహిత్య జీవన అనుభవాలను రాశారు. అంటే చాలా పెద్ద విస్తృతి ఈ వ్యాసాల్లో ఉందని సూచించకనే సూచించారు మీరు. ఇప్పుడు సంగీతము సాహిత్యమే కాకుండా చిత్రకళ, సినిమా, క్రికెట్ వీటి గురించి కూడా మీ కుటుంబంలో ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మీ మిత్రుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, గొప్ప సాహిత్యకారుల గురించి రాశారు. కొన్ని విషయాల గురించి మీరు గొప్ప సాహిత్య విమర్శ కూడా చేశారు. ఉదాహరణకి చాసో కథ, మాతృధర్మం గురించి మీరు స్ట్రక్చరలిస్ట్ పద్ధతిలో చేసిన సాహితీ విమర్శ. మీరు రాసిన కూనలమ్మ పదాలు ఇందులో ఉన్నాయి. మీరు చేసిన కొన్ని అనువాదాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర యాసలో మీరు రాసిన 1-2 రచనలు కూడా ఉన్నాయి. మీ కుటుంబంలోని మీ శ్రీమతి, మీ పిల్లలు, మీ మనవలు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలోకి చేర్చారు. ఒక రకంగా ఒక 4 తరాల చరిత్రను పరస్పర అనుబంధం ఉన్న విషయాలన్నింటితో కలిపి ఈ పుస్తకంలోకి మీరు తీసుకొచ్చారు. అయితే మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుస్తకంలో ఉండే అనేక విషయాల గురించి ఇంకెన్నెన్నో విషయాలు కొన్ని 100 రెట్లు మాట్లాడుకునే అవకాశం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఎంచుకున్నారు ఈ వ్యాసాల్లో ఈ విషయాలను చేర్చుదాము?
0: జీవనానికి సంబంధించిన విషయాలు అని రాశాను, కానీ అది ఒక్కటే రాస్తే సరిపోను అసలు. అది సంగీతం, సాహిత్యం అన్ని జీవనం పర్మిట్ చేస్తేనే. జీవనం అంటే మనది ఒక్కరిదే కాదు కదండి జీవనం. మనం ఒక ఏదో 2-3 యూనిట్స్ పెట్టుకుంటాం. అంత ప్రపంచం అంతటినీ మనకు అవగ్రహించుకొని నడవలేం కదా, మనకి సాధ్యమే.

0: అంతా కొన్ని సంఘాల మీద ఆధారపడతాం. అందులో బేసిక్ మన కుటుంబం, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సహ ఉద్యోగులు, ఇలాగ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతూ ఉండడంలో దూరం కూడా ఉంటుంది. అత్యంత సన్నిహితంగా భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కొంచెం విస్తరిన తర్వాత గురు శిష్య సంబంధం, ఆ గురువులతోటి మనకి ఉండే అనుబంధం అది ప్రధానం అయిపోతుంది. మనకి చెప్పారు అందరం, గురువు అంటే మనకు బోధన చేసేవాడు, గురువు అంటే తండ్రి, గురువు అంటే పెద్ద అన్న. కుటుంబంలో ఒకరికి పెద్ద అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా గురువు అని అంటారని అన్ని అర్థాలు బోల్డ్ ఉంటాయి కదా మనకి. అయితే అసలు గురువు అతని సంసారంలో అతను, అతని వ్యాపకంలో అతను ఉంటాడు. ముఖ్యంగా అతని అభిప్రాయాలు అతను అవి వ్యక్తపరిచే శ్రమలో అతను ఉంటాడు. అందుకని అంతా మనకి ఇచ్చేస్తాడు జ్ఞానం అని అనుకోకూడదు కదా. కానీ మనము ఊహించుకోవాలి, ఊహ కృషి ఇవి రెండూ కలిసిన వాడే మనం మనిషి. మొత్తం మీద ఏంటంటే ఆ వాళ్ళ గురించి రాయాలి కదా. వాళ్ళ గురించి రాసినప్పుడు ఏంటవుతుందంటే ఆ వాతావరణం కొన్ని చోట్ల లభ్యమవుతుంది. అనేక విషయాల్లో గురువులుగా కనిపిస్తారు వాళ్ళు, మనకి అభిరుచిని కలిగిస్తారు. ఆ కలిగించడంలో ఏమిటవుతుందంటే వాళ్ళతో వాళ్ళ శిష్యులకు మనం స్వీకరిస్తాం. అందుకని అలాగ నేను వివిధ విషయాల వైపు వెళ్ళడం జరిగింది. అందుకని వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రేరణతోటి దాంట్లో చిన్న చిన్న చిన్న ప్రయోగాలు మనం కూడా చేద్దాం అనేది ఎప్పుడు ఉంటుంది కదా. మన గురువుకి వినిపించాలి కదా మనం ఏమి నేర్చుకున్నామో. ఒకప్పుడు ఎలా ఉంటుందంటేనండి, గురువు కూడా శిష్యుల దగ్గర నేర్చుకునేంత ప్రతిభ ఉన్నవాళ్ళు మనకి అదృష్టం ఉంటే దొరుకుతారు. అంత అదృష్టం అనుకోవాలో వాళ్ళ దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. అందుకని అన్ని విషయాల మీద నాపై నేను ప్రయోగం చేసుకున్న ప్రయోగాలు తప్ప వాటి విలువ ఏమంతకన్నా ఎక్కువ ఉండదు అనుకో.
1: మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే కూడా తెలుగు సంస్కృతి మీద గొప్ప ప్రభావం చూపిన వాళ్ళు, తెలుగు సంస్కృతి ఆధునిక కాలంలో అసలు రూపుదిద్దు కోణంలో ప్రముఖ పాత్ర వహించిన ఎంతో మంది గురించి, ఒకరని కాదు అంట్యాకుల పైడు రాజు గారు లాంటి గొప్ప కళాకారులు, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతున్నంత కాలుగా మీరు అది ఉబికి వచ్చేలా చేయగలిగారు. ద్వారం దుర్గాప్రసాదరావు గారు తన అనుభవాలు రాసుకున్న ఇంతమంది మహా వ్యక్తుల వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా దర్శించుకోవడానికి మిగులవుతూ ఉన్నది. అందుకు తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు. మీరు సమయం ఇచ్చి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత వివరంగా కొన్ని అంశాల గురించి, ఈ పుస్తకం గురించి కొన్ని గంటల పాటు మీతో మాట్లాడుకోవచ్చు, ఇంత ప్రేమగా మీరు వచ్చి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు.
0: ఒక్క విషయం మళ్ళా గుర్తొచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను.
1: చెప్పండి.
0: ఏం లేదు, కుటుంబాల వారు చోట రాస్తారు, ఏదైనా రచన ఉందంటే ఆ కాలాన్ని ప్రతిబింబించాలని. అప్పుడు ఎలా ఉండేది ఆకాశవాణి, ఎలా ఉండేది అప్పుడు ఒక ఊర్లో ఒక ఎలైట్ పబ్లిక్ ఎలా ఉండేవారు, ఎలాగ మన్నించేవారు వాళ్ళని మిగతా జనం, సామాన్య జనం కూడా, అది చూపించాలని. అది మీరు గమనించి నన్ను ఇంతగా పొగుడుతున్నారు. అది నా దృక్పథంలో ఏదన్నా మా పెద్దల వల్ల నేర్చుకున్న దృక్పథం అయి ఉంటుంది, అది అదే అక్కడ కనిపించి ఉంటుంది. మా తాతగారికి టి వెంకటస్వామి నాయుడు గారికి చాలా ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి, మిగతా వాళ్ళు కొంచెం అంతగా మన్నించని కీర్తనలు అవి. వద్దని అని ఒక రాగం వాయించేవారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనస మన సామర్థ్యమేమి అనేది ఒక కీర్తన, చాగరా స్వామి వారు గొప్ప కీర్తన అది. వర్ధని రాగం కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకంటే అది ఇష్టం, కొంచెం స్వతంత్రం తీసుకొని ఆ రాగంతో చాలా పాపులర్ రాగం అయిన హిందుస్థానీ పటదీపు ఛాయలు చూపించవచ్చు. అందుకని కొంచెం కూడా అది ఫేవరెట్ కొద్దిగా వాయిస్తాను.

0: ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో వయోలినిస్ట్ ద్వారం దుర్గాప్రసాద్ రావు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి స్వాతి కిరణం చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగడం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి సఖీ చిత్రం కోసం ఎస్పీ చరణ్ నవీన్ పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కోలోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నంబర్లు 0874 2950 38 2950 39.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరు విన్న ఆ పాట తొలి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు వినండి బలుపు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రీహర్ష సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి పాడిన పాటను వింటారు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రం నుండి.

శ్రోతల చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తండేల్ చిత్రం నుండి శ్రేయా ఘోషల్, నక్కాస్ అజీజ్ పాడిన పాట. సాహిత్యం అందించారు శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈ ప్రసారంలో 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429538. మరొక నంబర్ 2950399. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ద్వారా 100.1 మెగాహెడ్స్ పై. శ్రోతల చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట.

అలవైకుంఠపురంలో చిత్రం నుండి సిద్ధి శ్రీరామ్ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి సిద్ధార్థ్ సుమంగళి పాడిన పాట ఆటా చిత్రం నుండి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు.

0: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palvancha. Jillalone Ekaika Mahila Engineering Kalashala. Diploma BTech Kursulto Patu Hostel Saukiryam. Nanyamena Vidya 100% Placement. Mi Ammayala Ujjwala Bhavishyattuki Surakshitamaina Best Choice. Call Cheyandi 9246907407.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తర్ గారి వయలిన్ వాదన వింటారు.

0: మీరింతవరకు పండిట్ డికే దత్తర్ గారి వయలిన్ వాదనం విన్నారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సమయం 12:30 వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21

0: ఒకటిన నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఏక్ బార్ కర్నా అంత మే భీ ఏక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియోం కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఏక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమి తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన

0: ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.

0: అనిర్దేశనీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం వింటారు.
10: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి ఏటా మే 15 ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటి కాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునే వారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993 మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రారంభించింది.

మన సమాజంలో కుటుంబాలు పోషించే కీలక పాత్రను, ప్రాముఖ్యతను, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, జనాభా సమస్యల గురించి అవగాహన పెంచడానికి సమాజంలో కుటుంబం కీలక పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు ఎదుర్కొంటున్న

సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఒక రకంగా భావిస్తే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మన కుటుంబాలలో మేము పంచుకునే ప్రేమ, బంధం, సంబంధాల మద్దతును జరుపుకునే రోజుగా భావించవచ్చు. సాంకేతిక రంగంలో అభివృద్ది చెందుతున్నప్పటికీ సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి కుటుంబ విలువలను తెలియజేయడం కోసం, ఉమ్మడి కుటుంబాల అవసరం గురించి వివరించడం కోసం ఈ రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

సమాజంలో కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. సమాజంలో బాధ్యత ఉన్నవారిగా మెలిగేందుకు కావలసిన శిక్షణ కుటుంబం నుంచే లభిస్తుంది. ఇలాంటి కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక రక్త సంబంధాల ద్వారా బంధుత్వం ఉంటుంది. ఎంగిల్స్, కార్ల్ మార్క్స్, మోర్గాన్ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబాన్ని మానవ పరిణామ క్రమంలో బలపడిన బంధంగా పేర్కొన్నారు. భారత్ లో కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నేటికి ఉమ్మడి కుటుంబాలు గణనీయంగానే ఉన్నాయి. అయితే పట్టణీకరణ, విద్యా ఉపాధి కారణంగా వలసలు పెరిగి చిన్న కుటుంబాల వైపు యువత మళ్లుతోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 24.83 కోట్ల కుటుంబాలు ఉండగా అందులో చిన్న కుటుంబాల సంఖ్య 9.98 కోట్లు. 2011 నాటికి ఆ సంఖ్య 12.97 కోట్లకు చేరింది. లండన్ కి చెందిన మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కాంతా నివేదిక ప్రకారం మన దేశంలో 2022 నాటికి 31.8 కోట్ల కుటుంబాలు ఉండగా వాటిలో 50% చిన్న కుటుంబాలే.

ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక సామాజిక మండలికి చెందిన సామాజిక అభివృద్ది కమిషన్ కుటుంబం దాని ప్రాముఖ్యంపై దృష్టి సారించాలని 1983వ సంవత్సరంలో యుఎన్ఓకు సిఫార్సు చేసింది. మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులు కుటుంబ వ్యవస్థ ప్రభావితమవుతోందని యుఎన్ఓ గుర్తించింది. కుటుంబ స్థితి శ్రేయస్సును మెరుగుపరచడంతో పాటు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏటా 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకోవాలని యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 1993లో తీర్మానించింది. 1994వ సంవత్సరం నుంచి దీన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు.

వ్యవస్థ ప్రాముఖ్యత, సామాజిక ఆర్థిక సవాళ్లపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ రోజును నిర్వహిస్తున్నారు. 2026 థీమ్ కుటుంబాలు, అసమానతలు మరియు పిల్లల శ్రేయస్సు. ఉమ్మడి కుటుంబాల వలన కలిగే లాభాలు అనేది చూస్తే చదువులో వివిధ స్పెషలైజేషన్లు రావడం, వాటిలో పరిశోధన, ఉద్యోగ ఉపాధి అవకాశాల వల్ల హోమ్ టౌన్ నుండి వివిధ పట్టణాలు, నగరాలకి దంపతులు వెళ్లవలసి రావడం చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీకి కారణమవుతుంది. అయినా కుటుంబ సంబంధాలలో ఏ మార్పు ఉండదు. ఎంత ఆధునికంగా మారినా ఈ టెక్నాలజీ దూరాన్ని దగ్గర చేస్తుంది. వాట్సాప్ వీడియో కాళ్లు, ఇతర వీడియో దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రోజు టచ్లో ఉండొచ్చు అంటున్నారు. ఉమ్మడి కుటుంబాల వల్ల మంచి విషయాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు తమ పిల్లలకు చెందిన సంతానంపై దృష్టి పెట్టి వారి పెంపకం, ఆలనాపాలన చూస్తారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణాలనేది చూస్తే, ముందుగా ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఉద్యోగాల రీత్యా వలస వచ్చి పట్టణ ప్రాంతాలలో ఉండడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పెద్దవారికి కష్టం కలిగించడం ఎందుకని, వారు పెరిగిన వాతావరణ పరిస్థితులకు విభిన్నమైన పరిస్థితులు ఉన్న

పట్టణాలలో వారి జీవనం సాగించలేరు కావడం వల్ల పండగకు వెళ్లి అందరినీ కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉండవచ్చు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఈ రోజులలో ఉన్నతమైన చదువులు చదువుకోవడం వలన చదివిన చదువుకు న్యాయం చేయడం కోసం పట్టణాలలో ఉద్యోగాలు చేస్తూ టైం సరిపోవట్లేదు, కావున ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అన్నతమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఉండేవారు. అన్ని పనులు అందరూ చక్కగా చేసుకునేవారు. అందరూ ఆరోగ్యంగా బలిష్టంగా ఉండేవారు. ఎక్కువ మంది పిల్లలను కనేవారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అప్పట్లో లేవు. ఎవరైనా ప్రత్యేకంగా చేయించుకుంటే తప్ప. ఆ మర్యాదలు వేరు. ఏదైనా తేడా వచ్చినా సర్దుకునేవారు తప్ప విడిపోయేవారు కాదు. ఇప్పుడు ఒంటికాయ సొంటి కొమ్ముల్లాగా భార్యభర్తలు విడిపోయి ఉంటున్నారు. ఒకరినొకరు చూసుకోవడం కూడా తగ్గిపోయాయి. బంధువులు ఎందుకు వస్తున్నారు, ఖర్చులు ఎక్కువ అవుతాయి అనే ఫీలింగ్ వచ్చేసింది. భవిష్యత్తులో పిల్లలు కూడా ఇదే ఫాలో అవుతారు.

ఉమ్మడి కుటుంబాలు వ్యవసాయ కుటుంబానికి చాలా అవసరం. అంతా కలిసి ఉంటే పరస్పరం సహాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసేవారు.

పారిశ్రామిక విప్లవం తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన బాగా జరిగింది. తెలివిగల పిల్లలు మంచి ఉద్యోగాలు చూసుకుని దూర ప్రాంతాలకు వెళ్లిపోతారు. వారు సమిష్టి కుటుంబంలో ఉండలేరు. ముఖ్యంగా ఈ కాలంలో చదువుకున్న అమ్మాయిలు తమకు ప్రైవసీ ఉండదు, స్వేచ్ఛ ఉండదు అని మొదటి నుండే వేరే కాపురం కోరుకుంటున్నారు. అంతేకాక పెళ్లికి ముందు నుంచి కూడా సమిష్టి కుటుంబంలో ఉండే సంబంధాలను పూర్తిగా వదిలిపెట్టి స్వతంత్రంగా వేరే చోట ఉద్యోగాలు చేసుకునేవారినే ఏరికోరి పెళ్లి చేసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థకి వ్యతిరేకత అనేది ఈరోజు కాదు, మన ముందు తరాల నుండి ఉంది. దానికి కారణం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం, అన్ని విషయాలలోనూ పెత్తనం ఒకరి దగ్గర ఉండడం, అన్నిటికన్నా ముఖ్యం వ్యక్తిగత గోప్యం లేకపోవడం. దీనికి బంధాలు ప్రేమానురాగాలతో సంబంధం లేదు.

మీరు ఈ జాతీయాన్ని వినే ఉంటారు. ఉద్యోగులు సంస్థలను విడిచిపెట్టరు, వారిపైన నిర్వాహకులను విడిచివెళ్తారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా అలాంటిదే. సరిగ్గా నిర్వహించి కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాలు, అవసరాలు, ఆలోచనలు స్వేచ్ఛ పట్టించుకుంటే ఉమ్మడి కుటుంబాలు మనుగడ సాధిస్తాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజులను ఒకసారి చూస్తే అందరూ వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలే. ఇంటి పెద్ద ఎదిగిన కొడుకులు వ్యవసాయం పనులు చూసుకునేవారు. చదువు, ఉద్యోగం వంటి ఆలోచనలు ఉండేవి కావు. ఉమ్మడి ఆస్తి

0: అందరూ వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలే. ఇంటి పెద్ద, ఎదిగిన కొడుకులు వ్యవసాయం పనులు చూసుకునేవారు. చదువు, ఉద్యోగం వంటి ఆలోచనలు ఉండేవి కావు. ఉమ్మడి ఆస్తిగా ఉండేది. కనుక అందరూ ఒక పొలంలోనే పనిచేసే పరిస్థితి. పంట చేతికి వచ్చి అమ్మే వరకు డబ్బు చేతికి రాదు. అటువంటి పరిస్థితుల్లో వేరే కాపురాలు పెడితే ఇంటిల్లిపాది పస్తులు ఉండాలి. అదే ఒకచోటే ఉంటే ఉన్నదే అందరూ సర్దుకొని తినేవారు. పాడి ఉంటుంది కనుక వాటిమీద కూడా కొంత ఆదాయం రావడం కాస్త ఆసరాగా ఉండేది. పెద్దవారి కనసన్నల్లో కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అంటూ మూడు నాలుగు తరాలు ఒకేచోట ఉండడం జరిగేది. మంచికి చెడుకు ఒక తోడు, ధైర్యం ఉండేది.
1: మీరింతవరకు ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఈ ప్రసారంలో 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429508 మరొక నంబర్ 2950309. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ద్వారా 100.1 MHz. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. పెరిక కులస్తులు నిర్మించుకుంటున్న ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్లాయిలయ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21 నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
1: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने थोड़ी एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలను అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగంబర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడున్న సిబ్బందిని కేంద్రాల్లో అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరోగ్య సేవలు పొందే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జూబ్లీహిల్స్లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. రామచంద్రరావు తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్కు బయలుదేరారు. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్ధతులు అవలంబించడం కోసం దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సప్త సూత్రాలను పాటించాలని ప్రజలకు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేస్తుందని టీజీబీఐ కార్యదర్శి చెప్పారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులన్నీ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు గమనించగలరు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 546,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 53,611 మంది రైతులకు మద్దతు ధర చెల్లించి 692 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని, మరో 2-3 రోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న నోటీస్ జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులుగా పేర్కొన్న కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను జూలై 31 కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ విచారణలో భాగంగా 1000కి పైగా కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం న్యాయస్థానం కేసు విచారణ చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఇతర సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HBD ఫాలో కండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్పై సగటును 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 98.90 రూపాయలకు పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని రూపకల్పన చేస్తుందన్నారు. 300 ICU బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగావు శర్మణి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి పలు వైద్య పరికరాలు అందజేశారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రుల రూపకల్పన చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వెల్లడించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ

0: నిర్మించామని, కేసీఆర్ ప్రభుత్వం ఉండుంటే రెండేళ్ల క్రితమే ఇది పూర్తయ్యేదని వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టును ప్రారంభించిన వారు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపించడంతో యూసీఎఫ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేర్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు హనుమకొండ కలెక్టర్ గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ తెలియజేశారు. పశువుల అక్రమ రవాణా పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్ హెచ్చరించారు. గోరక్షణ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, అక్రమ రవాణాను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న జనగణన ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించే సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఈ ఉదయం తన నివాసంలో జనగణన ఎన్యూమరేటర్ వద్ద సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా జనగణన చేసుకున్న అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ,
1: ఇంటింటికి డీటెయిల్ హౌలిస్టింగ్ అనేది 11th May నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా నా యొక్క హౌలిస్టింగ్ ఒక బ్లాక్ కి ఎన్యూమరేటర్ వచ్చి అండ్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ వచ్చి హౌలిస్టింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ యొక్క వివరాలని సేకరించడం జరుగుతుంది. 33 ప్రశ్నలు అయినటువంటి ఈ వివరాలని ఎన్యూమరేటర్ కి సహకరించి అందించాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధమైన సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానం డైమండ్ జూబ్లీ వేడుకలను, మ్యాంగో మేళాను రేపు ఉదయం ప్రారంభిస్తారు. 16-17 తేదీలో 2 రోజుల పాటు ఉండే ఈ కార్యక్రమంలో రైతులు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన లేదా కొత్త మామిడి రకాలను ప్రదర్శించవచ్చు. మామిడి పళ్ళతో తయారు చేసిన ప్రాసెస్డ్ ఉత్పత్తులను కూడా ప్రదర్శించవచ్చు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. విశేషాలు మరొకసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వనితాలోకం.

0: ఏట. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబ విలువలను తెలియచేయడం, అలాగే కుటుంబంలో పంచుకునే ప్రేమ, బంధం, అనురాగం, ఆప్యాయతలు, సంబంధ బాంధవ్యాలు అనుకోండి, వాటిని మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజుని గుర్తించడం జరిగింది. అంటే ఒకరోజు ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అసలు దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? కుటుంబ వ్యవస్థ ఎందుకు ఎలా స్థాపించబడింది? ఇలాంటి అనేక అంశాలు మనతో మాట్లాడడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, సోషల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్. నమస్కారం డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సునీత గారు చెప్పండి, ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, ప్రతి ఏటా మనం 15 తారీఖును జరుపుకుంటాం. అసలు కుటుంబ దినోత్సవం ఒక రోజు పెట్టుకుని జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది?
1: మనం ఒక విషయం చెప్పాలి అంటే కేవలం కుటుంబ వ్యవస్థే కాదు, చాలా వాటికి కూడా మనం మళ్ళీ ఒక రోజు అంటూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ కుటుంబ దినోత్సవం అని జరుపుకుంటున్నాము అంటే కాస్త ఆలోచించాలి, కాస్త ఆశ్చర్యపడాలి, కాస్త బాధపడాలి కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని కాలంలోనే కుటుంబం అంటే భారతదేశంలో మాత్రమే ఉంది. కుటుంబ విలువలు అంటే భారతదేశాన్ని చూసి ప్రపంచమంతా నేర్చుకున్నటువంటి వ్యవస్థ. కానీ తెలియకుండా 21వ శతాబ్దం వచ్చేసరికి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. ఇవి ఒకనాడు ఇది అభివృద్ధిగా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇలాంటి అనేక మాటలు చెప్పుకున్నాం. కానీ తెలియకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నాలు ఒక పిల్లల్లో కానీ, కుటుంబంలో కానీ, సంబంధాల్లో కానీ వీటన్నిటిలో కలుగుతున్నాయి. అంటే కారణం ఆనాటి కుటుంబ వ్యవస్థ ఈనాడు లేదు కాబట్టి. ఈ విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళు దాదాపుగా మనం చెప్పాలి అంటే 32 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబం అనేది ఉండాలి, కుటుంబం ఉంటే దీనివల్ల ఉపయోగాలు ఉంటాయి అని 1993-94 మధ్యలో ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ ప్రతి సంవత్సరం కూడా అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ పెట్టుకొని అలా మనం ఈసారి కూడా ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని 15వ రోజు మనం జరుపుకుంటున్నాం.
0: సునీత గారు, మన సమాజంలో కుటుంబాలు పోషించే కీలక పాత్ర ఏంటండి?
1: మా కుటుంబం అంటేనే ముఖ్యంగా భారతదేశంలో మనకు చతుర్విధ ఆశ్రమాలు ఉండేవి. అందులో బ్రహ్మచర్యం తర్వాత రెండవది కుటుంబం, కౌటుంబికుడు అని అనేవాళ్ళు. ఎందుకు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాడు 4 ఆశ్రమాలని చూసేటువంటి బాధ్యత వీడికి ఉండేది. అంటే చదువు, సమాజం ఇవన్నీ పూర్తయింది, అంటే చదువుకున్నాడు తర్వాత తనకు బాధ్యత తెలిసింది, నెక్స్ట్ ఉద్యోగ ధర్మానికి ముందు ధర్మబద్ధమైనటువంటి కుటుంబ జీవనంలోకి వెళ్ళాలి అన్నది. ఈ కుటుంబాలు ఏ రకంగా అంటే మనకి ఆనాడు కుటుంబం కనుక చూస్తే ఒకనాటి కాలంలో ఆ కుటుంబంలో దాదాపుగా పైన 3 తరాలు అంటే ఒక కుటుంబ బాధ్యత నెత్తినెత్తుకున్నటువంటి యువతి యువకులకు పైన 3 తరాలు అంటే వాళ్ళ అత్తగారు, మళ్ళీ అత్తగారికి అత్తగారు కూడా ఉండేవాళ్ళు. ఆనాటి ఆయుష్ ప్రమాణం కూడా ఎక్కువ కాబట్టి ఇంకో తరం కూడా ఉంటే ఉండేది. అలా కింద కూడా మళ్ళీ మన పిల్లలకు పెళ్ళైనటువంటి వాళ్ళు, మనవను మనవరాలు, ఇలా ఒక 5 తరాలు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ. అందువల్ల ఈ కుటుంబానికి బాధ్యత ఏంటంటే ఈ పసిపిల్లల వరకు ఎవరు నడుపుతున్నారో వాళ్ళు బాధ్యత తీసుకునేవాళ్ళు. పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలని వాళ్ళు ఇంత ముందు అనుభవించి ఆ కష్టాల నుండి తీసుకున్నటువంటి, అంటే కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి, ఆ అనుభవాల సారం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తూ అంటే ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ కుటుంబాన్ని పోషిస్తూ ఆ పెద్దవాళ్ళని కూడా ఎట్లా అంటే ఒక మనం చెప్పాలి అంటే దేవత స్వరూపాలుగా, మన ఇంటి పెద్ద దిక్కు, మా ఇంట్లో ఉన్నటువంటి ఆయనే మాకు పెద్ద దిక్కు అనే మాటలతో మనం కుటుంబాన్ని నడుపుకునేవాళ్ళం. మామూలుగానే మన వ్యవస్థలో ఎలా ఉండేది అంటే ఎప్పుడైనా సరే ఒక బ్రహ్మచర్యం పాటించే, అంటే కింది తరం మనకున్న చతుర్విధ పురుషార్థాల్లో కింది ఆశ్రమాన్ని బాధ్యత చూసేది కుటుంబీకులే. అలాగే ఎవరైతే పెద్దవాళ్ళు అయ్యారో వానప్రస్థం, ఇప్పుడైతే మనకు సన్యాస ఆశ్రమం లేకపోయినప్పటికీ పెద్దగా అయినటువంటి వాళ్ళు ఎవరైనా, వీళ్ళ బాధ్యత కూడా మనదే. అంటే సమాజంలో ఓ మంచి చేయాలి, ఈ కుటుంబీకుడినే అడిగేవాళ్ళు, ఓ దేవాలయం కట్టాలి, ఓ రోడ్డు వేయాలి, ఇంకేదన్నా వేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ప్రభుత్వాలు అంటున్నామో ఆనాడు ఒక సంస్కారం కానీ ఒక సంస్కృతి కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటే అన్నీ సక్రమంగా జరిగేవి. అలా జరగడం కోసమే కుటుంబ వ్యవస్థ ఉండేది. పసిపిల్ల ఏ రకమైన చికాకులు, చింతలు ఉండేవి కాదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ అవసరమైనప్పుడల్లా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ అక్కడ దొరికేది, నానమ్మ తాతయ్య, ఇంకా కాదు అంటే ఇంకా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద తాత పెద్ద నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏది కావాలన్నా పసిపిల్లలుగా ఉన్నప్పుడు నేర్పించాల్సినటువంటి సంస్కారాలన్నీ కథ రూపంలోనూ

0: పద్య రూపంలోనూ, ఒక చిన్న సామెత రూపంలోనూ, ఎన్ని విషయాల్లోనూ. చిన్నగా ఈరోజు మనకు అన్నం విలువ కూడా తెలియదు. ఆ రోజులలో ఒక మెతుకు అన్నం పడితే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పడేయకూడదు. ఇలాంటి ఆడుతూ పాడుతూ అలవోకగా ఆ పెద్దవాళ్ల నోట్లో నుండి వచ్చే మాటలన్నీ ఈ పిల్లలకన్నీ కూడా, ఈరోజు మనం ఏదైతే డబ్బులిచ్చి నేర్చుకునేటువంటి సంస్కారాలు ఉన్నాయి కదా, మనమంతా కూడా అలాంటివన్నీ లేకుండా ఆ రోజు అందేవి. అందుకని ఆ కుటుంబాలు ఎప్పుడైతే ఒకనాడున్న ఆ కుటుంబాల్లో చక్కటి ఉద్యోగమే కావాలన్న బాధ లేదు, లేకపోతే ఈ వృత్తి నేను చేయలేను ఇంకెలా అని లేదు. ఆ ఇంట్లో ఉన్న అందరికీ ఒక్కొక్క పని తెలుసు, ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు ఉండేవాళ్ళు. అందుకని అన్నీ కలిసి కెల్లగా పులగంగా మొత్తంగా అన్ని పనులు చేసుకుంటూ రేపటి తరమైన భవితకు ఎలాంటి అడ్డు, ఎలాంటి ఆటంకం రాకుండా కాపాడుకుని కంటిరెప్పల్లాంటిది ఆ కుటుంబం. కంటిరెప్పల్లాగా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏంటంటే, మనం అనేవాళ్ళం నల్లేరు మీద బండిలాగా వెళ్తుందండి వాళ్ళ కుటుంబం అనేవాళ్ళు. అంటే ఎన్ని కష్టాలున్నా వాటిని అధిగమిస్తూ వెళ్ళడానికి పైనన్న పెద్దవాళ్ళ ఆలోచనలు, పిల్లలు ఆచరణ మధ్యలో వీళ్ళు చెప్పేవాళ్ళు, అలా నడిచేదండి.
1: అయితే మీరు చెప్పినట్లుగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉందో మన కుటుంబ వ్యవస్థ కూడా అలాగే ఉండేది. అందుకనే మనకి ఇన్ఈక్వాలిటీస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఆ రోజుల్లో చూస్తే చాలా తక్కువ. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎప్పుడు వచ్చాయో అప్పుడే మనం ఈ స్ట్రెస్ అనే పదం వింటున్నాము. ఇప్పుడు మన ఈ ఇయర్ థీమ్ చూస్తే ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్ గురించి అంటున్నారు. మీరు అన్నట్లుగా చిన్నపిల్లలు ఒక మార్గనిర్దేశకం చేసే అమ్మమ్మ తాతయ్యలు లేరు, నానమ్మలు లేరు, ఒక పెద్దవాళ్ళు లేరు ఇంట్లో, మరి వాళ్ళ బ్రాటప్ ఎలా ఉంటుంది, సమాజంపై ఏ విధంగా దీని ప్రభావం పడుతుందంటారండి?
0: చాలా మనం ఆశించినటువంటి ప్రభావం పడుతున్న రోజులు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నాం, ఇది కాదు కాకూడదు అని మనం ఎంత ఆలోచించినా అన్ని చోట్ల కూడా దీనికి మనం ఎదురుదెబ్బ తగులుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి ఏమీ తెలియని పసిపిల్లలు, మైనం ముద్ర లాంటి పిల్లలకి మనము ఎల్కేజీలోనో ఫస్ట్ క్లాస్లోనో పాఠం చెప్పేటప్పుడు సోషల్లో వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ అంటే ఫాదర్ మదర్ మీ అండ్ మై సిస్టర్ అని చెప్పేటువంటి ఒక ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ థింగ్. ఎందుకు మనం ఇలా చెప్తున్నాం, నా కుటుంబం అంటే నా తాతయ్య నానమ్మ లేకుండా నా కుటుంబమే కాదు, పిన్ని చిన్నాన్న లేని కాదు అత్తామామ, కానీ ఈరోజు అలాగా మనం చిన్నగా చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో ఆ పిల్లలు ఎలా అంటే, నన్ను మించిన వాడు లేడు, నేను ఇంటికి రాజును రానిని, అప్పుడు అలా కాదు కదా. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, తాతయ్య కజిన్ అయినా సరే వాడు పెద్దన్నయ్య. ఇలాంటి ఎవరికి ఏ రకమైన మర్యాద ఇవ్వాలి, ఈ బంధాలకు ఉన్నటువంటి విలువేంటి, ఇందులో మా పిన్నైతే చక్కగా జడేస్తుంది, మా చిన్నానైతే చక్కగా నాకు ఇది రాయించగలుగుతాడు లేకపోతే ఇది చేసి పెట్టగలుగుతాడు, ఇలాంటివన్నీ ఉండేవి. ఈరోజు మనం ఒక్కటే ఇన్ని పనులు చేయాలి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు. మరి పిల్లలు ఇక్కడ ఏమవుతుందంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఒకనాటి ఆ రకమైన ఏమున్నా లేకపోయినా ఆనందంగా గడిపే ఆ కాలం ఈరోజు లేదు కాబట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. ఈ ఆలోచన ఆశయం, ఆశయం ఉండడం మంచిది, ఆశ ఉండడం మంచిది, కానీ అది మితిమీరి ఏమవుతుందంటే అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలి. అందుకోసం ఇద్దరం ఉద్యోగం చేయాలి, సంతోషం, ఇద్దరము ఎంప్లాయ్, కానీ పిల్లలకు ఆ సమయంలో ఇచ్చే విలువైనటువంటి సమయాన్ని ఇవ్వడం లేకపోయేటువంటి దుస్థితి వచ్చింది, అవునన్నా కాదన్నా. కాబట్టి పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం, అంత సమయం ఇవ్వలేకపోతున్నాం, అలసిపోయి ఇంటికి వస్తున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళతో అంతసేపు ఆడి పాడలేకపోతున్నాం, కాబట్టి వాళ్ళ కష్టం ఏంటో తెలియట్లేదు, వాళ్ళకి అందించిన ప్రేమ తగ్గడం వల్ల వాళ్ళు ఇంకేదో కోరుకుంటున్నారు. దానివల్ల తెలిసి కానీ తెలియక కానీ మన కుటుంబాల్లో అనేక రకాలైన అసంతృప్తి, ఆ ఎదిగి ఎదిగని పసితనం నుండి ఒంటరితనంలోకి తోసేస్తున్నామమ్మా మనం పిల్లల్ని. ఈ ఒంటరితనం భరించలేక ఎవరైనా ఎక్కడైనా ప్రేమగా మాట్లాడితే వాడు మోసగాడా దౌర్భాగ్యుడా ఎవడు అని తెలియకుండా పిల్లలు వాళ్ళ చెర్రలో పడుతున్నారు. ఇది ఉండకుండా ఉండాలంటే మన కుటుంబాలు, ఓనాటి కుటుంబాలు చాలా విలువైన కుటుంబాలని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనకు తెలియనంత పాడని అన్నీ నేనే చేయాలా, అన్నీ నేనే చేయాలా అంటాం, కానీ ఆ రోజు అలా ఉండేది కాదు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే, ఎవరు చేసే పని ఆఖరికి మంచం మీద కదలకుండున్నటువంటి ఆ పెద్ద తాతయ్య పిల్లలకి నాలుగు కథలు కూడా చెప్పేవాడు. అదే బోల్డ్ అంతా తెలియనటువంటి, ఈరోజు మనం జీకే అనో వ్యక్తిత్వ వికాసం అని పైసలు పెట్టి కొనుక్కునేటువంటి ఈ విద్య కంటే చక్కటి విద్య దొరికేది. ఆ విద్య లేకపోవడం వల్ల, ఆ సహకారం లేకపోవడం వల్ల మనకి కష్టం వచ్చింది. ఎందుకంటే మన చూడు, నానమ్మలు తాతయ్యలు ఉన్నప్పుడు బయట ఏదైనా అల్లరి చేస్తే బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే ఏంటమ్మా అలా అంటున్నారు, మా పిల్లోడేం అలా చేయడు అని బయట చెప్పేవాళ్ళు. కానీ లోపలికి వచ్చినాక, లోపలికి రాగానే తలపేసి గాడిదా నువ్వు అలా చేస్తావా ఇంకొకసారి విన్నానంటే, అంటే ఎక్కడ శిక్ష చేయాలో, ఎక్కడ శిక్షణ ఇవ్వాలో, ఎక్కడ

0: రక్షణ ఇవ్వాలో ఇవి తెలిసి కాపాడుకునేది కుటుంబం అమ్మ. ఆ కుటుంబాలు లేకపోతే ఇప్పుడు అమ్మకి కోపం వచ్చిందనుకో, గబగబా నలుగు బాధేస్తుంది, ప్రేమ వచ్చిందో బాగా ఏడుస్తుంది. ఆ రోజు నిన్న కొట్టాను కాబట్టి ఈరోజు వాడు అడిగినవన్నీ ఇచ్చేస్తాను, వాడికి అవసరమా కాదా, అమ్మకి ఇప్పుడు అక్కర్లేదు, వాడు అడిగింది ఇవ్వడమే ముఖ్యమైపోయింది. దీనివల్ల తెలియకుండా కుటుంబాల్లో పిల్లల్లో తెలియనటువంటి విచ్ఛిన్నం ఏర్పడుతుంది. ఈ రెండే కాకుండా ఉన్నవాడు ఒక్కడే మన ఏదో చేయాలి ఈ కోరిక కూడా ఉంది. దానివల్ల కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థ సపోర్ట్ చేయదు. అది సపోర్ట్ అయినప్పుడు కూడా అమ్మ నాన్న కొట్లాడుకొని ఈ కొట్లాటలు ఎంత దూరం వెళ్తున్నాయి అంటే చిన్న విషయంలో నేనే అన్ని చేయాలా నేనే చేయాలని తెలియకుండా అసలు సిసలైన కుటుంబ వ్యవస్థ, ఏడేడు జన్మలకు ఈ భర్తే ఉండాలి అనుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఈరోజు 7 నెలలు కాకముందే విడాకుల వరకు వెళ్తున్నాయంటే కారణం పైనున్న పెద్దల యొక్క భావన లేదు, పెద్దల యొక్క సమర్థింపు లేదు. పెద్దలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇలాంటి సమస్యలు బోలెడు చూసామమ్మా, ఇది కొత్త కాదు, ఇలాగే ఉంటుంది, 4 రోజులు ఆగు అని చెప్పే సలహాదారులు లేరు. అందువల్ల నాకేం తోచిందో నేను అదే చేయగలుగుతాను, నాది నేను చేసిందే కరెక్ట్ అనేటువంటి స్థితిలో ఈ చిన్న కుటుంబాలలో వచ్చింది. అందువల్ల చాలా వరకు చితికిపోతున్నాయనే చెప్పాలమ్మా. కాబట్టి మళ్ళీ మనం పునర్వైభవం రావాలన్నా పూర్వస్థితి రావాలన్నా పెద్దవాళ్ళు ఉండాలి, ఇంట్లో ఉండాలి. సరే అప్పట్లాగా ఇంతమంది ఉండకపోయినా కనీసం ఏ కుటుంబీకుడైతే ఉన్నాడో వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటే తమ్ముడు మరదలు లేకపోతే చెల్లి బావ ఉన్నారనుకోండి, వాళ్ళ అనుబంధం రెగ్యులర్గా ఆ రోజులలో ఉండే. ఒక పండగ వచ్చిందంటే ఇంటి నిండా చీమల మందలాగా చిన్న చిన్న పిల్లలతో మెలిగేటువంటి కుటుంబాలమ్మ ఆనాడు. ఈరోజు సెలవు వచ్చిందంటే మనం మన ఆనందం కోసం ఎక్కడికో పిల్లోని తీసుకువెళ్తే తీసుకువెళ్తాం, లేకపోతే ఏ టీవీ ముందో ఏదో చూస్తాం, లేకపోతే ఒక థియేటర్కి వెళ్తాం. ఇంతేకాని బంధం, అనుబంధం, ముఖ్యంగా అనురాగం, ఆత్మీయత ఇవేవి కూడా ఎక్కడ దొరుకుతాయి? అలా నానమ్మ ఉందనుకోండి, వెళ్ళి గబుక్కున కౌగిలించుకొని నానమ్మా అని చెప్పగానే ఏం కావాలి నాన్న అని ఓ ముద్దులతో ముంచేసినటువంటి ఆ తీరు, ఆ ప్రేమ, ఆ భాగ్యం ఇప్పుడు లేదు నాన్న. అందుకని ఇప్పుడు ఈ పరిస్థితి తప్పనిసరిగా కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం ఒకరోజుతో జరిపోయేది కాదు ఏది కూడా, కానీ దీన్ని పునాదిగా చేసుకుని మనం ఈ విషయాలు చెప్పుకున్నట్టయితే అవును కదా అని ఓ కొత్త ఆలోచన ఇప్పుడు పెళ్ళవుతున్న వాళ్ళలో కానీ, పెళ్ళై ఇప్పుడిప్పుడే కుటుంబ జీవనాన్ని ప్రారంభిస్తున్న వాళ్ళు కానీ, రేపు పెళ్ళవబోయే వాళ్ళకి కానీ కుటుంబం అంటే చాలా విలువైంది. ఈ కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి. పెద్దలు చెప్పేవన్నీ ఊరికే ఆషామాషి కాదు, ఇవి మేము చదువుకున్నాం, చదువుకున్నాం కాబట్టి మాకు బాగా తెలుసు అనే భావన వదిలేయాలి. ఎందుకంటే చదువు కంటే అనుభవం చాలా ముఖ్యమైనది. ఆ అనుభవం కష్టాల్లో వాళ్ళు ఎలా కడదేరారో తెలుస్తుంది. ఈరోజు చిన్న కష్టం రాగానే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? బాగా చదువుకున్న ఇంజనీర్లు, డాక్టర్లు కూడా కుటుంబాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి అంటే ఆ పెద్దల సలహా లేదు, అమ్మా ఇదేం పెద్ద సమస్య కాదు, ఎంతసేపు చెప్పు అని అందరూ కలిసి తలాయింత వేసి అప్పు తీర్చేవాళ్ళు కదా, లేదు అప్పు కాదు సమస్యను పరిష్కరించేవాళ్ళు కదా, ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు కాదు. అందుకని పెద్ద కుటుంబాలే చింతలేని కుటుంబాలు. అప్పుడు ఇప్పుడు ఏదైతే మనం స్లోగన్ చెప్పామో అది సరిగ్గాదు. కాబట్టి మన కుటుంబ విలువల్ని కాపాడుకోవడం కోసం మనం మాత్రం ఒకరోజు అని అనుకున్న దాన్ని ఈ ఒక్కరోజు ఓ పునాదిగా ఈ మాట చెప్తే ఈ సంవత్సరకాలం అంతా దీని మీద మనం వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరం కూడా కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి అనేటువంటి వైపు నడిస్తే బాగుంటుందని నా దృష్టి తల్లి.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ సునీత గారు. మీరు అన్నట్టుగా పండుగ అంటే అప్పట్లో పిన్ని, బాబాయ్, అత్త, మామయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఇలా కలవడమే ఒక పండగ. కానీ ఈ రోజుల్లో పండగ అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్చర్స్ వరకు అంత చిన్నగా అయిపోయింది. మరి సాంకేతికంగా మనం ఎంత ఎదుగుతున్నప్పటికీ కుటుంబ పరంగా చాలా బలహీన పడిపోతున్నాం. మరి కుటుంబ పరంగా ఈ రూట్స్ అనేవి బలపడడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలంట?
0: ముందమ్మా, ఇది ఏదో చెప్తుంటారు కర్ణుడికి చావుకు రకరకాల శాపాలు అంటుంటారు ఒకటే, అలాగా ఇది విచ్ఛిన్నం అవడానికి ఒకటే కారణం అని చెప్పచ్చు. నేను ఒక్కడనే ఎదగాలి కాబట్టి నేను నా ఇంటి నుండి బయటకు వచ్చి నేనే చేయాలి అనే స్వార్థం ఒకవైపు ఉంది. సమాజంలో మారుతున్న తీరు తెన్నులు వేరు. పక్కనోడెవడో అమెరికా వెళ్ళాడు, లేకపోతే ఇల్లు వదిలి ఇక్కడ ఉండడం వల్ల బాగుంది అనేటువంటి భావన కావచ్చు. తర్వాత చదువులో అంటే ఆనాడు అమ్మ నాన్న ఏం చదువుకున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి అలాగే ఉండిపోయారు, ఆ పల్లెని పట్టుకుని ఉన్నారు, ఇలాంటి భావన ఉండే అంటే మేము సొసైటీలో చాలా ఉన్నతమైన నాగరికమైనటువంటి స్థితికి వెళ్తున్నాము అని తెలిసి తెలియని స్థితి. దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ మాకు తెలుసు అనేటువంటి ఏదైతే ఒక భావన వచ్చిందో ఆనాడు అతి మేధావులు కూడా ఇంకా మాకు తెలియంది ఏదో ఉంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కొంచెం తెలిసినా మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. ఈ స్థితిని అధిగమించాలి. అధిగమిస్తే తప్ప అసలు కుటుంబం అంటే ఏంటి,

0: అందులో ఉన్నటువంటి విలువ ఏంటి, అనురాగం ఏమిటి, ఆప్యాయత ఏంటి అనేది మనకు తెలియదు. ఏది ఏమన్నా ఒక మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఆ మంచిని రక్షించుకోవడానికి ప్రొటెక్షన్ అయితే ఉండాలి. మనం ఒక చెట్టు లాంటి దానికే మనం అలాగనుకుంటాం కదా, వేర్లు చక్కగా ఉంటే లోపల పట్టేటువంటి చెద మనకు తెలియదు, లోపల పట్టేటువంటి వేరు పురుగు మనకు తెలియదు, కనపడదు, కానీ చెట్టు నెమ్మదిగా ఎలా కృషిస్తుందో ఈరోజు కుటుంబ వ్యవస్థలో కూడా తెలియకుండా వేళ్ళు అనేటువంటి ఆ సంస్కారానికి కావలసినటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చతుర్విధ పురుష అర్థాలే అనుకుంటామో, లేకపోతే ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్థితిగతులే అనుకుంటామో, లేకపోతే ఆనాటి అనుబంధాలు అనురాగాలు స్వార్థం వీడి కేవలం డబ్బుకు విలువిచ్చి మమకారానికి విలువ ఇవ్వకుండా అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే కానీ మనం ఎప్పుడు కూడా ఆర్థికంగా చూడట్లేదు, ఆర్థికంగా ఎక్కువ విలువిస్తున్నాం. ఇలాంటి స్థితి అన్నీ అయిపోయాయి. కాబట్టి ఇలాంటివి లేకుండా ఉంటే మన కుటుంబ విలువలు బాగుంటాయమ్మా. అయితే ఇప్పుడు ఎలాగో అంత దూరం వెళ్ళలేం కదా, ఇంత చిన్నగా అయిపోయినాక ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సాధ్యమా అంటే కాకపోవచ్చు. కానీ ఇప్పటి నుండి అయినా ఈ చిన్న కుటుంబం ఉంది, ఊర్లోనైనా ఎక్కడైనా అమ్మా నాన్న ఉంటారు కదా, అందరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం, లేదంటే ప్రేమగా రోజుకొకసారి మాట్లాడుకుందాం. మనం కావాలనుకుంటే ఇప్పుడు మీ పిల్లలకి మీరు రేపు ఉండడం కోసమైనా ఆ పిల్లల్ని మనము ఎలా పెంచుకుందాం, ఈ విలువల్ని తెలుపుతూ. నిజం చెప్పాలంటే మనం పాత రోజులలో వెళితే ఇంట్లో హాల్లో తాత నుండి కూడా చిత్రపటాలు చక్కగా ఉండేవి, అంటే వాళ్ళ పరిచయం. ఈరోజు మనం ఎవరైనా పిల్లల్ని మీ తాతయ్య గారి పేరు అంటే చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నాం, అంటే మన కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ పేర్లు తెలియాలి, వాళ్ళ బంధాలు తెలియాలి. ఇవన్నీ కూడా ఇప్పుడున్న అమ్మా నాన్న యొక్క భుజస్కంధాల మీద ఉన్నటువంటి అతి విలువైనటువంటి బాధ్యత. నువ్వు ఎంత సంపాదిస్తావు అక్కర్లేదు, నీ కుటుంబమే లేకపోతే రేపటి కాలానికి నువ్వు ఉండవు. కాబట్టి కుటుంబ వ్యవస్థను రక్షించుకోవాలంటే నీ కుటుంబము, నీ స్థితిగతులు, ఓనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నింటినీ అధిగమించుకుంటూ వచ్చినటువంటి మీ తాతయ్యలు మీ నాన్నమ్మలు, వాళ్ళ నుండి మనం పొందినటువంటి ఒక్కొక్క కుటుంబానికి ప్రత్యేకతలు ఉంటాయమ్మా. ఒక కుటుంబం చక్కటి సంగీత విద్వాంసులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక కుటుంబంలో చక్కని కళాకారులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక కుటుంబంలో చక్కటి దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని ఎకరాలు ఎకరాలు దానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. భూదానం రామచంద్రారెడ్డి గారి గురించి తెలుసుకుంటే మనకు తెలుసు, అలాంటి మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి కూడా తెలియకుండా పరిస్థితి ఉంది. కాబట్టి మన పెద్దల యొక్క గొప్పతనాన్ని మనం పిల్లలకి చెప్పాలి. మనలో జరిగినటువంటి ఏదైనా చెడు అలా ఉన్నప్పుడు దాన్ని ఇలా మనం దానికోసం దూరం చేసుకున్న స్థితి చెప్పాలి. ఏదేమన్నా కుటుంబం లేకుండా మనం లేము అనేటువంటిది ఎక్కడి నుండి చెప్పాలి, పసిపిల్లవాడుగా ఉన్నప్పటి నుండి చెప్పాలి. ఇంకా దయ ఉంటే మనకి ఇప్పుడు పుస్తకాల్లో వాటిలలో రాసేటువంటి కుటుంబము అంటే ఏంటి అనేటువంటి కొత్త కొత్తగా కొత్త తరగతి వాళ్ళు రాసే పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ విలువలు కాకుండా నిజంగా మన యొక్క ప్రాచీన విలువల్ని తెలిపేటువంటి ఆ స్థితులు ఏమున్నాయో అవి కూడా పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో నేర్చుకున్నది ఒకటే రాదు, బడిలో కూడా నేర్చుకోవాలి. అందుకే పూర్వపు రోజుల్లో అనేవాళ్ళమ్మ అమ్మఒడి బడి గుడి సమాజం అనేవాళ్ళు, ఎందుకంటే అమ్మ ఒళ్ళో చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. ఈరోజు అమ్మ ఒళ్ళో నేర్చుకోవడానికి వీలు లేనట్టుగా 2.5 సంవత్సరాలకు మనం బడిలో వేస్తున్నాం. మరి కనీసం ఆ బడిలో అయినా సంస్కారాలు నేర్పించాలి. అంటే ఈ బాధ్యత అనేది ఒక అమ్మది కాదు, కుటుంబం నిలబడాలంటే అమ్మ నిలబెట్టాలి, అంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు నిలబెట్టాలి. మనం ఎక్కడికైతే చదువు కోసం జ్ఞానం కోసం పంపిస్తున్నామో ఆ పాఠశాలలు కూడా ఈ విలువలతో ఎరిగి పాఠశాలలు నడిపించాలి. ఇక మూడవది సమాజం కూడా అంతే బాధ్యత తీసుకుంటే తప్ప కుటుంబ వ్యవస్థ మనం అనుకున్న రీతిలో నడవదమ్మా. కానీ ఏదేమన్నా ఒక మంచి పనే ప్రపంచ కుటుంబ దినోత్సవం అని పెట్టడం, అంటే అందరికీ కూడా తెలుస్తుంది ఎంతో కొంత, మనం తెలియకుండా మరుగుపరచకుండా కొంత విలువలు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి పునరుచ్చరణ చేసుకున్నట్టు అవుతుంది, అందరూ కూడా అటువైపు నడిచేటువంటి స్థితి ఉంటుందని చెప్పొచ్చమ్మా.
1: చక్కగా చెప్పారండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రజా చైతన్యం కోసం ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కదా, అయితే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఇంకా ఏ విధంగా ప్రజల్లో ముందుకు వెళితే మనం ఏదైనా మార్పు చూడగలమంటారు?
0: అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే మేము చూసామమ్మా కుటుంబ సమ్మేళనాలని జరిపారు, అందులో కూడా అందరినీ మాట్లాడిపించడం. అసలు అక్కడ ఏంటంటే కుటుంబము అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు చిన్న కుటుంబం కాకుండా పెద్ద కుటుంబాలు ఉండాలి. కుటుంబ సమ్మేళనాలలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనీసం వారానికి ఒక్కసారైనా అందరం కలిసి ఒక చోట, అంటే ఆ కుటుంబ సభ్యులు ఒక చోట, కాస్త సరదాగా కావచ్చు, మనం అందరం ఉంటే కాసేపు నవ్వుతూ తుల్లుతూ హాయిగా, అంటే ఒకరోజు ఒకనాటి కాలంలో మనం పండగలు ఎలా జరుపుకున్నామో ఈ కుటుంబ సమ్మేళనాలలో అలా జరుపుకోవడం ఒకటి. కుటుంబం అంతా కూడా ప్రతిరోజు కనీసం రాత్రి పూట అయినా మనం కలిసి భోజనం చేద్దాం. చేసేటప్పుడు ఈ చేతులలో ఉండే మన ఫోన్లు కానీ లేకపోతే పెద్ద స్క్రీన్లు కానీ ఇవేవి చూడకుండా కాసేపు మన గురించి మనం హాయిగా ఏం సమస్య లేదు ఆనందాన్నే పంచుకుందాం ఇలాంటివి మనం చేయవచ్చు. ఆ తర్వాత అసలు కుటుంబ విలువలు తెలియడం కోసం తప్పనిసరిగా ఒక కుటుంబీకుడు మళ్ళీ ఇంకో పక్కనున్న కుటుంబాలతో

0: కలిసి ఉండడం, కుటుంబాలన్నీ కలిసి ఉండి ఈ సమాజంలో సహజీవనం చేసేటప్పుడు, అంటే సమాజంలో మనం ఒక కుటుంబ సభ్యులం కాబట్టి సమాజ సభ్యులుగా, ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నటువంటి మనం, ప్రపంచంలో అందరం మనం సమానమే, మానవులం అందరం ఒకటే, అయినా సరే మన కుటుంబం మనకుంటుంది. ఆ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరి కుటుంబం వాళ్ళకే ఉన్న ఈ కుటుంబాలు అనేటువంటి విలువైనటువంటి ఈ భారతదేశానికి ఉండేటువంటి ముఖ్యమైన మూలిక ఏది అంటే కుటుంబం. కుటుంబ వ్యవస్థతోటే భారతదేశం అంతా కూడా ఇప్పటి వరకు పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి వ్యవస్థను కాపాడుకోవడంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కుటుంబ సమ్మేళనాలు అనేది ముఖ్యంగా జరపాలి. లేదు ఒక పండగ జరుగుతుంది, ఒక జాతర జరుగుతుంది, ఒక ఉత్సవం జరుగుతుంది, ఇందులో ఒక టాపిక్, మనకు పెద్ద కుటుంబాలు ఎవరు ఉన్నాయి వాళ్ళకు బహుమతి ఇవ్వండి, లేదు చిన్న కుటుంబాలే ఉన్నా మనం ప్రతిరోజు కూడా మేము రాత్రిపూట 6:30 నుండి 8:30 వరకు మేము టీవీ చూడమండి, మేము పిల్లలతోటి ఆడి కాసేపు ఆడుకుంటాం, కాసేపు కథలు చెప్పుకుంటాం, అలాంటివి గుర్తించండి, ఇలాంటివన్నీ చేస్తూ అందులో మనం ఎంకరేజ్ చేస్తే ఆ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం. చాలా చీడ పట్టింది ఈ కుటుంబానికి, వాటిని వదిలించాలి అంటూ ఒకవైపు నుండి ప్రయత్నం చేసేటువంటిది కాదు. అయితే పైనున్న కనబడుతున్నటువంటి వ్యవస్థనే చూడకుండా భూమి లోపల ఊనుకుపోయినటువంటి ఆ వేర్లలో మందు వేయాలి అన్నది ముఖ్యం. కాబట్టి ప్రాచీన సనాతన సిద్ధాంతం ఏదైతే ఉందో, కుటుంబం కలిసి నిలిచి ఉండాలి అంటే ఇద్దరు మనుషులతో ఏకమయ్యే ఆ వివాహ వ్యవస్థ నుండి మొదలుపెట్టి ఆ కుటుంబంలో పెద్దలైన వృద్ధుల వరకు ఎలా ఉండాలో చెప్పక తప్పదు. చాతనైన వాళ్ళందరూ ఈ విషయాన్ని చెప్తూ పోవాలండి.
1: డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సామాజిక జనాభా సమస్యల గురించి అవగాహన పెంచడంలో కీలక పాత్ర ఏముంటుందండి, కుటుంబం యొక్క పాత్ర?
0: ఇప్పుడు కుటుంబం అనగానే అమ్మ ఇక్కడ కొంచెం బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే ఆర్థికంగా ఎట్లా ఉన్నామో సామాజికంగా ఎట్లా ఉన్నాము అనగానే చాలా వరకు మనలో ఒక బాధ అయితే ఏంటంటమ్మా ప్రపంచ జనాభాలో మనది 2వ స్థానం ఉంది అని. చాలా వరకు మనం ఏం చేసామంటే ఇప్పుడు నేటికాలం పిల్లలైతే పిల్లల్ని కనడమే మానేశారు. ఇద్దరు చాలు అనుకున్నారు మొన్నటిదాకా, ఇప్పుడైతే ఒక్కరే హద్దు అంటున్నారు. ఇంకా కొత్త లేటెస్ట్ నేను నిన్న మొన్న విన్నటువంటి మాట, మన ఇద్దరం మనకు ఒకరికొకరం చాలు అంటున్నారు. ఇంత స్థితి ఎందుకు వస్తే అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎక్కడుంటుంది అంటే, ఇక్కడ జనాభా పరంగా చూస్తే కుటుంబం ఉండాలమ్మా. మనకంటూ మన రేపటి తరము ఏదో నాకు పున్నామ నరకం కోసం అని నేను అనట్లేదు. ఎప్పుడైనా ఒక జంతుజాలం 84 లక్షల జీవరాశులలో ప్రతి జీవరాశి తన యొక్క సంతానాన్ని కంటుంది కదా. మనిషిగా పుట్టి ఒక జ్ఞాన సంపన్నుడు అయిన నీకు ఎందుకు అలాగా, ఒకరోజు అయితే నీకు ఏ ఆపరేషన్ లేదు, నీకు ఎంత సత్తా ఉందో అంతమందిని కన్నావు. సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అంతమంది వద్దు, కానీ సంతానం అనేది ఉండాలి. ఈ జనాభా విషయంలో జనాభా ఎక్కువ అవుతున్నారని ఎక్కడి సమస్యనో మన నెత్తి మీద పెట్టుకునే కంటే మనం మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జనాభా ఉండాలి. అట్లాగే ఇది ప్రకృతి ధర్మం. నిజంగా చెప్పాలి అంటే ఒకనాడు దీన్ని భోగలాలసత్వం కోసం ఏనాడు చూడలేదు. ఒక కుటుంబీకుడిని చేశారు, పెళ్లి చేశారు 10 మంది పెద్దలు అంటే, నిజం చెప్పాలంటే ఆనాటి కాలంలో ఒక ముహూర్తం, పెళ్లి తర్వాత కూడా ముహూర్తం, ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఇదొక సత్సంతానం కోసం చేసే యజ్ఞంగా భావించారు. మరి అలాంటి దాన్ని మనం విచ్ఛిన్నం చేయడం మన బాధ్యత కాదమ్మా, ఇది మనం చేసే తప్పు అని చెప్పాలి. అట్లాగే సమాజంలో మనందరం ఎలా ఉండాలి, సమాజ ఆర్థికంగా ఉండే వ్యవస్థ అన్నాం. ఆర్థిక వ్యవస్థ అంటే మా తృప్తి అనేది లేకపోతే నీకు ఎన్ని కోట్లు నీ ముందు పోసినా నీకు ఆనందం అయితే కాదు. నువ్వు ఒక సమయం తెలుసుకోవాలి అంటే ఒక 200 పెట్టి కొనుక్కున్న వాజీ అయినా, 2 కోట్లు పెట్టి కొనుక్కున్న వాజీ అయినా ఒకటే, నీకు అందులో దాని ధర్మం కాలం చూపెడుతుంది కదా. మరి అలాంటప్పుడు నీ తృప్తి లేకుండా చేసేటువంటిది, నాకు ఇది ఒక్కరే ఉంటే చాలు నేను పెంచలేను అని నువ్వు ఆర్థిక వ్యవస్థ కోసం ఇబ్బంది పడుతున్నావు, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగానే ఉన్నాం మా ఆయన తెస్తున్నాడు అనుకున్నప్పుడు నువ్వు ఈ డబ్బుతో ముడిపెట్టి ఇద్దరం సంపాదిస్తే తప్ప లేదు అని ఆ పిల్లలకి అందించాల్సినటువంటి సంస్కారాలు అందించకపోవడానికి కారణమవుతున్నావు. కాబట్టి పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మన ఆర్థిక వ్యవస్థలో, ఒకప్పుడు మన అమ్మ మా కాలంలో కూడా ఎంత వస్తే అందులో ఎంత మిగుల్చుకున్నాం అన్నది ముఖ్యం ఉండేది ఆర్థికంగా. ఆ మిగుల్చుకోవడం ముఖ్యం, కానీ ఎంతొచ్చినా ఖర్చు పెట్టేసి ఇంకేదో రాలేదు అంటే ఎన్ని ఉద్యోగాలు మారినా నీకు ఆ తృప్తి ఉండదు. ఎందుకంటే 2.5 లక్షలు 3 లక్షలు వచ్చేటువంటి జీతగాడికి అది సరిపోవట్లేదు అంటున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఇది చాలట్లేదు కాబట్టి ఇంకొక ఉద్యోగం వెతుకుంటాను. ఈ వెంపర్లలోనే ఉన్నాడు కానీ, ఈ వెతుకులాట్లలోనే ఉన్నాడు కానీ 1 లక్షలో హాయిగా, మరి ఆ ఉద్యోగం చేస్తే రాత్రిని పగలు నిద్రలు లేక ఏదో లేక ఎంఎన్సీలో ఇంత కష్టపడి కుటుంబంలో ఒకరికొకరు ఇష్టాలు లేకుండా పోతున్నారు. ఎందుకంటే అమ్మ ఏదేమన్నా వయసులో పిల్లలకి ఒక రకమైన ఆకర్షణ ఆత్మీయత కలిగి ఉండాలంటే వాళ్ళు కలిసి ఉండే కాలాన్ని బట్టే ఉంటుంది.

0: సమయం అంతా ఉద్యోగానికి వచ్చేసి నువ్వు డబ్బు సంపాదిస్తాను అంటే నీకేముంటుంది? ఆర్థికంగా నువ్వు ఎంతన్నా ఎదగొచ్చు. హృదయ సంబంధమైనటువంటి విషయాలు ఎంత దూరం అవుతున్నావు తెలియకుండా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. కాబట్టి మనం ఆర్థిక వ్యవస్థకు విలువ ఇవ్వడం ముఖ్యం కాదు, దేశమంతా బాగుండాలి కోరుకున్నా, ఉన్న దాంట్లో సద్వినియోగం చేసుకోవడం, సంతృప్తి పడడం, సమన్వయం చేసుకుంటూ భార్యాభర్తలు కలిసిమెలిసి ముందుకు నడవడం ముఖ్యమైనటువంటి విషయం. ఇక తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబీకుడు కూడా తన యొక్క వారసులు అనేవాళ్ళు ఉండాలి, చక్కగా వాళ్ళని కాపాడడం కోసం మన యొక్క సమన్వయం ఉండాలి అనే ఆలోచన ఉండాలమ్మా. అప్పుడు తప్పనకుండా మనం అనుకున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ముందడుగు వేస్తుంది చక్కగా. మళ్ళీ ఓనాటి కాలం ఎన్నటికైనా చూస్తాం, ఏ కాలమైనా సరే అమ్మా ఒక మాటే చెప్పొచ్చు, ఎప్పుడు కూడా భూమి గుండ్రంగా ఉంది అని మనం చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మళ్ళీ ఆ వ్యవస్థ రావాలి, అప్పుడే మళ్ళీ మనం సరిగ్గా ఉండగలుగుతాం అని అయితే చెప్పొచ్చమ్మా.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. చివరిగా మా శ్రోతలకి ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా అందరం కూడా మన కుటుంబాలనే కాపాడుకొని కుటుంబ విలువల్ని ఎరిగి మనం ముందుకడుగేద్దాం. అంతే తప్ప కుటుంబ వారసులు మనకు వారసులు రేపటి తరం, రేపటి తరం బాగుంటేనే మళ్ళీ కుటుంబం ఉంటుంది. వాళ్ళకి ఆ కుటుంబం తెలియాలి అంటే కుటుంబ విలువల్ని తెలియాలి, అవి అందిపించుకోవడం కోసం మన పెద్దవాళ్ళని మన దగ్గర పెట్టుకోవడం, ఈ రెండు ముఖ్యమైన విషయాలుగా చెప్పుకోవాలి తల్లి.
1: చాలా సంతోషం అండి, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఈరోజు ఇలా ఆకాశవాణి స్టూడియోస్లోకి వచ్చి కుటుంబం యొక్క విలువల్ని ఇంత చక్కగా తెలియజేశారు, మీకు అనేక ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: ఇంతవరకు ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, సోషల్ యాక్టివిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు ఖాదర్ బాషా మేడం, నెల్లూరు నుంచి టైలరింగ్ చేస్తుంటాను.
0: ఖాదర్ బాషా గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఈ రోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: మనం కూడా బాగుండాలి,
0: అందరూ బాగుండాలి.
1: బాగుండాలి మేడం.
0: ఓకే, ఈ రోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: సుమంగళిలో కన్నులు నీవే కావాలి, కలలే నేనే రావాలి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారండి మీరు? టైలరింగ్ అన్నారు కదా?
1: టైలరింగ్ మేడం.
0: ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తారా మరి?
1: ఇంట్లోనే డోర్ డెలివరీ చేస్తుంటా, ఎందుకంటే షాప్ రెంట్ మేము పోయి రావడానికి చాలా జర్నీ అవుతుంది.
0: ఓకే ఓకే, ఇంట్లోనే అన్నట్టు.
1: అంటే మీరు ఫోన్ చేశారనుకోండి, తెచ్చి డెలివరీ ఇచ్చేస్తాం.
0: ఓకే, విజిటింగ్ కార్డు ఇస్తారు అందరికి?
1: అంతే.
0: ఓకే, డోర్ డెలివరీ చేస్తారు.
1: అంతే మేడం.
0: లేడీస్ టైలరా జెంట్స్ టైలరా మీరు?
1: రెండు
0: చేస్తారా? ఓకే అండి, మీకోసం మీరు కోరుకున్నట్టుగా సుమంగళి చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నా, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర నన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానండి.
0: శోభారాణి గారు బాగున్నారా?
1: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాను. చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: మరి అందరికీ ముందుగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు అండి.
0: తప్పకుండా అండి, కానీ శుభాకాంక్షలు చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ మనకు కాదు, వేరే ప్రోగ్రామ్. ఓకే చెప్పండి.
1: అయితే పెద్దన్నయ్య సినిమా నుంచి కుటుంబం అన్నగారి కుటుంబం ఆ పాట కావాలండి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. మీదేంటి, జాయింట్ ఫ్యామిలీ అండి మీది?
1: మాది జాయింట్ ఫ్యామిలీ కాదండి.
0: మీరు ఒక్కరే సింగిల్?
1: అందరూ చనిపోయారు కూడా, ఎవరు లేరు.
0: అయ్యో, ఎంతమంది అండి?
1: నాన్న లేరు, అట్ట అత్తమ్మ గారు లేరు, ఎవరు లేరు.
0: అత్తయ్య వాళ్ళ తరఫున కూడా ఎవరు లేరా?
1: కుటుంబం గురించి రెండు మాటలు చెప్తానండి.
0: చెప్పండి చెప్పండి.
1: ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ఆసరాగా నిలబడుతూ, మీరు మేము కాదు, మనమంతా ఒకటేనని తెలపడం, ఆస్తిపాస్తులనే కాదు బాధ్యతలను సమానంగా పంచుకునే పద్ధతి, ఒకరి ఉద్వేగాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం కుటుంబం అంటే, ఏదేమైనా కలిసి ఉండాలనే లక్ష్యం, ఎప్పటికీ విడిపోకూడదనే సంకల్పం, వీరంతా నా వాళ్ళనే గొప్ప భావన, నేను వీళ్ళ కోసం ఉంటాను అనే భరోసా, తరాల నుండి మనకు కోరుకున్నా వచ్చిన వరం కుటుంబం, ఈర్షా ద్వేషాలు ఆవేశ అహంకారాలతో విడిపోయి మీరు ఏం సాధిస్తున్నారో ఒంటరితనం మీకు సమాధానం ఇస్తుంది. సౌఖ్యం కోసం బంధాలను తెచ్చుకుని కాలం ఇచ్చిన బహుమతిని వదులుకోకండి. కుటుంబ పవిత్రత ఐక్యతను కాపాడండి అంటానండి.
0: చాలా బాగా చెప్పారండి కుటుంబం కోసం.
1: థ్యాంక్ యూ మేడం.
0: పాత కాలంలో ఉండేవండి కుటుంబాలన్నీ కలుసుకుని, అన్నదమ్ములు అక్క చెల్లెలు అని.
1: అవునండి, ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చూద్దామని ఎక్కడ
0: కనిపించట్లేదు.
1: టార్చ్ లైట్ వేసి వెతుక్కుంటే ఏదో అక్కడక్కడ ఒకటి రెండు ఉంటున్నాయి.
0: ఒకటి రెండు కంపల్సరీ ఉంటున్నాయి, కాకపోతే అవి చాలా తక్కువగా.
1: వాటిల్లో కూడా కొన్ని రకాలైనటువంటి బాధలు, బాధరబందీలు, సీట్లు అవన్నీ ఉన్నాయి
0: అన్ని. అది ఎంత కామన్, ఇంకా ఫ్యామిలీ అన్నప్పుడు అది ఎంత కామన్ అయిపోతున్నాయి. ఓకే అండి, చక్కటి కవిత అని చెప్పారు. మీకోసం పెద్దన్నయ్య చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే మేడం, బాయ్ మేడం.

0: హలో
1: హలో మేడం.
0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సిరికొండ హారిక మేడం.
0: హారిక, ఏం చేస్తుంటావు నాన్న? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎయిత్ క్లాసా? సరే, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నాను? ఓకే, తప్పకుండా వినిపిస్తాను. హారిక, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? మ్యాథ్స్ అంటే ఎక్కువ ఇష్టమా? ఎక్కువ స్కోర్ చేస్తుంటావు మ్యాథ్స్లో? ఓకే, నీ అంబిషన్ ఏంటి నాన్న? కష్టపడి చదవాలి మరి ఐఏఎస్ అంటే. 24 hours లో 20 hours చదవాల్సి ఉంటుంది మరి.
1: ఓకేనా?
0: ఓకే, ఇంకా మీరు ఒక్కరే ఉంటారా? అవునా, తమ్ముడే క్లాస్? ఓకే, మంచిగా చదువుకున్నానా? ఓకేనా, మంచిగా చదువుకో. మీకోసము తొలి ప్రేమ సినిమా నుంచి పాటను వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కట్ల సతీష్, రాంపురం గ్రామం.
0: కట్ల సతీష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి.
1: బాగున్నాం మేడం. నిన్న మన ఒక సిచ్యువేషన్ మా పెళ్లిలో కూడా మేము శ్రోతలు అందరం కలుసుకున్నాం మేడం.
0: అవునా, ఎవరండి?
1: గుండె వెంకటరావు కొడుకు పెళ్లికి పోతే మా శ్రోతలందరూ ఇల్లందరి నుంచి వచ్చారు.
0: అవునా.

0: ఎందుకు
1: అందరు శ్రోతలు అందరూ కలిసారు అదొక సంతోషం. మొన్న మా ఇంట్లో కూడా జరిగిందిలే, కాకపోతే ఆ రోజు చిన్న ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నా గానీ ఇప్పుడు వింటున్న హెల్మెట్ ఒక వంతు కాదు. ఏమవుతుందంటే మనం పట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టుకుంటేనే కింద పడ్డా గానీ.
0: అవును, తప్పకుండా హెల్మెట్ ధరించాలి,
1: ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే డాక్టర్ ఫీజు 500 అవుతుంది నుంచి ఉన్నాయి కాబట్టి. అదే డాక్టర్ దగ్గర మేము ఇట్లే చిన్న జరిగితే నలుగురు ముగ్గురికి కలిసి అటు 5,000 దాకా
0: అయినాయి.
1: చూడండి, దాని ప్రమాదం పెట్టడానికి ఏదైనా
0: డబ్బులు
1: మనం జాగ్రత్తగా ఉన్నా గానీ ఎదుటి వ్యక్తి వచ్చేవాళ్ళు జాగ్రత్త కూడా ఉండాలి కాబట్టి ఏంటంటే మనం ధరించాల్సినవి సేఫ్టీ పర్పస్ అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటేనే బాగుంటుంది.
0: మన సేఫ్టీ అవసరం, ఎదుటి వాళ్ళు ఎలా వస్తున్నారని కాదు మనం సేఫ్టీగా ఉండాలి. మెయిన్ గా హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. ఏంటంటే
1: సినిమాలో టైటిల్ సాంగ్ వినిపించారు, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి ఈ పాట వింటూ వాళ్ళు కూడా పెళ్లి జరిగిన సందర్భాలు గుర్తు చేసుకుంటా అంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ పాట.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము. శతమానం భవతి సినిమా నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత మనతో ముచ్చరించడానికి సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్కారం అండి. విశాల్ గారు, నేను సొత్తగూడెం చెన్నప్పారని మాట్లాడుతున్నాను.

0: బాగున్నారండి.
1: అప్పారావు గారు బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నానండి. ఈ రోజు పెళ్లి మురారి సినిమా నుంచి అరనాటి బాలచంద్ర అనే పాట కోరుకుంటున్నానండి.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తాము.
0: ఇప్పుడు దాకా పెళ్లిళ్ళు అన్ని జరుపుకున్న వాళ్ళు, ఇక పెళ్లిళ్ళు లేవు కాబట్టి,
1: ఇంకా లేవు, ఇంకా క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు పెళ్లి పాటలు వినాలనుకుంటున్నారు.
0: అందరికి కూడా డెడికేట్ చేసుకుంటూ ఈ పాట డెడికేట్ చేస్తున్నానండి. మొన్న మంగళవారం నాడు మధుమంజరి చాలా బాగుందండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
0: అంటే సంగీత చరి గురించి, సంగీతం గురించి సౌజన్య గారు చక్కగా నిర్వహించారు. సంగీతంలో తేరి ఆడామని ఆ పాటలు
1: మునిగి తేలిపోయారు అందులో సంగీతంలో.
0: సంగీతం గురించి తర్వాత ఈ రోజు 12:40 శ్రీదస్తుని స్నేహ కార్యక్రమంలో కుటుంబ నియంత్రణ దినోత్సవం సందర్భంగా కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పారండి.
1: అది
0: గారు, సౌజన్య గారు, విశాల్ గారు, ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే కార్యక్రమాలు, కొత్తగూడెం కేంద్రం కార్యక్రమాలు కొత్త కొత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
1: ఓకే, తప్పకుండా అండి. మీకోసం మురారి సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్స్.

0: మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి?
1: నేను కొత్తగూడెం బుర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి మేడం.
0: రాధాపాసి గారు చెప్పండి, ఈ రోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: నాకు ఈ రోజు రామ్ రాబర్ట్ రహీమ్ సినిమా నుంచి ముగ్గురు కలిసి ఒకటే దునికారంటే అని పాట ఉంది. హిందీలేమో అమర్ అబ్బరామ్ కొని
0: ఇప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ముల గురించి కోరుకుంటారు పాట. మీకోసం కోరుకోరా మరి పాటను ఒకటి కూడా?
1: లేదు, నా గురించి కోరుకోరు, ఎందుకంటే మా అన్నయ్య ఆనందంలో నా ఆనందంగా
0: ఉంటాను. ఓకే అండి, మీకోసం రామ్ రాబర్ట్స్ రహీం సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థాంక్యూ.

0: హలో
1: హలో శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: స్వీటీని మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు ఎలా
1: ఉన్నారు? బాగున్నారా?
0: బాగున్నా అండి. స్వీటీ గారు మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ ఫైన్ అండి.
0: ఓకే, చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు? మరి
1: సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మూవీ నుంచి ఆహా అంటుంది.

0: సంబరం అనే సాంగ్ వినిపించండి. కోరుతున్న కోతలు, శారదా సంపత్ కుమార్, సునీల్ కుమార్, అరుణ, షారోన్, ఆరోన్, శ్యామిలి, సీటి శ్రేష్ట,
1: మీరందరూ కలిసే ఉంటారండి?
0: అవునండి,
1: ఇక్కడే పాలన
0: వాళ్ళు వాకబుల్ లిఫ్టర్స్ లో ఉంటారు.
1: ఓకే, ఓకే, తప్పకుండా అండి. మీకోసం, శ్రోతలందరి కోసం ఈ సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే.

0: హలో,
1: శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి
1: చిన్నపాసి బాటన్ ఫిట్
0: చిన్నపాసి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: ఫైన్, బాగున్నా మేడం. మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాం. చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు పండండి కాక నుంచి బాబు వినరా అన్నదమ్ముల కథ అనే పాట వినిచారు మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారండి చిన్నపాసి?
1: ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మేడం.
0: ఎలక్ట్రీషియన్?
1: అట్లా మోటార్ మెకానిక్ చేస్తూ ఉంటాం.
0: ఓకే ఓకే. భోజనం అయిందండి మరి?
1: భోజనం చేశాను మేడం. ఇప్పుడు ఒక కంప్లైంట్ అయిపోయి చేసి వచ్చాను.
0: ఓకే,
1: పట్టుకొని.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసము పండంటి కాపురం సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం పర్మకాం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: చెప్పండి నూర్జహాన్ గారు, మీరు ఏ రోజు ఈ రోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు బంగారు కుటుంబం సినిమాలో నుంచి ఆ పాట కాదు మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. చాలా చక్కగా కూడా పాడారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, భోజనం అయిందండి? మరి
1: అయిపోయింది మేడం.
0: మీరేం చేస్తుంటారండి నూర్జహాన్ గారు?
1: నేను టైలరింగ్ చేస్తుంటాను మేడం.
0: టైలరింగ్ చేస్తుంటారా? రేడియో కార్యక్రమాలు వింటుంటారా? మరి
1: అన్ని వింటుంటా మేడం. మేము ప్రతి ప్రోగ్రామ్ వింటుంటాం మేడం, హెల్త్ గురించి కానీ, వార్తలు కానీ. శుక్రవారం రోజు కూడా మాకు ముస్లింస్ కు సంబంధించిన కవాలి అని అన్ని ప్రోగ్రామ్స్ చాలా చక్కగా వేస్తున్నారు మేడం. ఈ రేడియో ద్వారా కూడా మేడం మాకు అసలు అందరం, మేము ఇంతకుముందు అంటే ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం మేడం, కాకపోతే ఇప్పుడైతే మేము రియల్ గా కలుసుకొని మొన్న రీసెంట్ గా కూడా కర్ణకోటి సన్న వాళ్ళ కొడుకు పెళ్లికి వెళ్ళాము, అందరం కలుసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది మేడం.
0: రేడియో స్టూడియో అందరూ ఒక చోట అక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది కదా, మిమ్మల్ని కూడా చూడడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది.
1: అవును మేడం, అసలు ఎలాగంటే మేడం, ఒక కన్నకొండ పిల్లలు పెళ్లి రాకముందు, పెళ్లి అయినాక వెళ్ళిపోతే పెళ్లి, ఇప్పుడు ఒక పండగకి గాని పెళ్లిళ్ళకి గాని కలుసుకుంటారు కదా మేడం, అలాగా మాకు రేడియో స్టేషన్ ద్వారా కూడా మేము కన్న తల్లి లాగా మేము అందరం మాకు కలిపి మేము పరిచయాలు చేసుకొని చాలా చక్కటి ప్రోగ్రామ్ చేసుకొని కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం.
0: అవును, మీరు ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతుంటారు కానీ మిమ్మల్ని రియల్ గా చూసరికి మాకు కూడా చాలా ఆనందం వేసిందండి. ఎప్పుడు మా కోసం మాట్లాడుతూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్ కోసం కానీ.
1: అవును మేడం,
0: సంతోషంగా అనిపించింది.
1: అవును మేడం, నాకైతే చాలా సంతోషంగా ఉంది మేడం, ఎందుకంటే ఈ ఎవరు తెలియదు కదా మేడం, అలాంటిది పరిచయం చేసుకుని రియల్ గా ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకోవటం అనేది దేని వల్ల అంటే మేడం, మాకు రేడియో ద్వారా పరిచయం అయినాం కాబట్టి మేమందరం ఒక చాలాగా మాట్లాడుకున్నాం మేడం. అలా
0: ఓకే ఓకే, అవును చాలా సంతోషం అనిపించిందండి. ఇలా కలుసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, అప్పుడే అనుబంధాలు బంధాలు అనేవి గట్టిపడుతూ ఉంటాయి. ఓకే అండి, చాలా చక్కగా మాట్లాడారు. మీకోసం బంగారు కుటుంబం సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను సూర్యాక్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నా మేడం.
0: విజయ్ కుమార్ గారు చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: నేను లోకల్ అరే ఎక్కడే ఎక్కడ నా ప్రాణాన సాంగ్ కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. మీరు నాన్నగారు ఫ్యానా? నాన్నగారు సినిమా ఎక్కువగా చూస్తుంటారా?
1: నేను చిరంజీవి ఫ్యాన్ మేడం. నాన్నగారు ఆ పాట సాంగ్ అంటే ఇష్టం మేడం.
0: ఆ పాట ఇష్టమని కోరుకుంటున్నారు?
1: అంతే మేడం, చిరంజీవి ఫేవరెట్.
0: ఓకే, సినిమా చూస్తారా మరి నేను లోకల్?
1: మేడం
0: ఓకే. రేడియో కార్యక్రమాలు వింటుంటారండి మీరు?
1: వింటుంటాం మేడం.
0: ఏం చేస్తుంటారండి విజయ్ కుమార్ గారు?
1: నేను సెక్యూరిటీ డ్యూటీ చేస్తాను మేడం.
0: అయిపోయిందండి మరి ఈరోజు డ్యూటీ?
1: అయిపోయింది మేడం, జస్ట్ ఇప్పుడే వచ్చాము.
0: భోజనం అయిందండి మరి?
1: చేయాలి మేడం.
0: ఇప్పుడే వచ్చారా? ఓకే,
1: ఇప్పుడే వచ్చాము.
0: ఓకే అండి, నేనే లోకల్ సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వింటున్నారు. మరొక కలర్తో ముచ్చటిద్దాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి
1: విజయనగర్ నుంచి మేడం మాధవిని మాట్లాడుతున్నా.
0: మాధవి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారండి మాధవి గారు?
1: పనికి వెళ్తాం మేడం, మిర్చికి వెళ్ళి చూస్తాం.
0: ఈ ఇంత ఎండలో
1: ఒక పూట మేడం పొద్దున్న వెళ్తున్నా వారింటికి వెళ్ళి ఉండి గంటకు చేస్తాను. ఎండ బాగా
0: కొడుతుంది. మార్నింగ్ కల్లా వెళ్ళిపోతారు. భోజనం అయిందండి మరి?
1: అయింది మేడం.
0: ఏం స్పెషల్ చేస్తారు ఈరోజు?
1: మునక్కాయ టమాటా మేడం.
0: ఓకే, భోజనం చేస్తారైతే
1: అక్కడే చేసేస్తాం మేడం. ఇంటికి వచ్చి తినబుద్ధి కాదని రెండు బాక్సులు తీసుకెళ్తాం, అక్కడే తినేసిస్తాం.
0: ఓకే అండి, మీకోసం సోగ్గాడే చిన్ని నాయన సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నుంచి వెంకటేష్. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి వెంకటేష్ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామ్మా. ఈరోజు రాజ్ కుమార్ సినిమాలో జానకి కలగనలేదు. మా తమ్ముడు రాజ్

0: మగ్దాలు సంధ్యారా అనుకుంటున్నామా.
1: ఓకే తప్పకుండా వినిపిస్తామండి. ఏం చేస్తుంటారండి వెంకటేష్ గారు మీరు?
0: మెడికల్ షాప్ అమ్మా.
1: మెడికల్ షాపా? ఓకే అయిపోయిందా, మరి క్లోజ్ చేస్తారా మెడికల్ షాప్ ఇప్పుడు?
0: బంద్ చేసి వచ్చినామా.
1: చెప్పండి, భోజనం అయిందండి మరి?
0: లేదమ్మా, ఇప్పుడే వచ్చి ప్రయత్నం చేస్తున్నా.
1: కలిసేసింది మీకు వెంటనే?
0: అవునమ్మా.
1: ఓకే అండి.
0: ఎండ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా, ముఖానికి బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవాలి.
1: ఓకే తప్పకుండా.
0: వెంట గొడుగు కానీ ఇంకా వేరే ఏదైనా తీసుకెళ్ళాలి. తర్వాత మంచి నీళ్లు కానీ, తర్వాత నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ తీసుకెళ్ళాలి.
1: అందరూ తప్పకుండా.
0: ఎక్కువగా ఇవి సీజన్ పానీయాలు అంటే కూల్ డ్రింక్స్, థమ్స్అప్, స్ప్రైట్ ఇవన్నీ మానేయాలమ్మా. అలాగే కాఫీ, మటన్, చికెన్, మసాలా వస్తువులు ఏం తినదు. మామూలుగా త్వరగా జీర్ణమయ్యేటటువంటి ఆహారం అంటే చారు కానీ పప్పుచారు కానీ తీసుకుంటే సరిపోతుంది.
1: మజ్జిగ ఎక్కువ తీసుకోవాలంటారు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు వెంకటేష్ గారు. మీకోసం రాజకుమారుడు సినిమా నుంచి పాటను వినిపిస్తున్నా, వినండి.
0: ధన్యవాదాలు.

0: హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు నాగేశ్వరరావు. ఎందుకంటే నెవరూ బస్సు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి?
1: బాగా బాగున్నాను మేడం.
0: ఓకే, చెప్పండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మాకు ఈరోజు అంత కళ్యాణాలు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి పెళ్లిళ్ళు అంటే ఆ ఉద్దేశం కాదండి. నాకు ఆత్మీయులు చిత్రంలో కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగి పల్లకీలోన ఊరేగి ముహూర్తంలో కదలాడే అనే పాట వినిపించండి.
0: తప్పకుండా, మీరు చక్కగా పాడారు పాట కూడా. ఓకే అండి, మీరే లాస్ట్ కాలర్.
1: పెళ్లిళ్ళ గురించే చెప్పాలనుకున్నాను.
0: పెళ్లిళ్ళ సీజన్ అయిపోయింది,
1: పెళ్లి పాటలకు వస్తున్నారు కాబట్టి నేను కూడా

0: పెళ్లి పాటే కోరాను.
1: మీ పెళ్లి పాటతో ముగిస్తాం.
0: ఆ పాటతో నాకు అనుబంధం ఉంది మేడం, అందుకనే నేను చెప్పాను ఈ రోజు నాకు.
1: అవునా, ఏంటో అనుబంధం?
0: అనుబంధం అంటే నా పెళ్లి రోజు
1: కదా. ఓకే ఓకే అండి, మీకోసం
0: చెప్పకూడదని చెప్పలేదు.
1: పర్లేదండి, మీకోసం ఆత్మీయ సినిమా నుంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం బాబుసింగ్, శ్రీ పి ఆనందరావు, శ్రీ సుమన్ మాలోత్. మీతో ఇంతవరకు ముచ్చటించి మీకు నచ్చిన పాటలను వినిపించిన మీ రేడియో నేస్తం, మీ విశాలిని గుండేటి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన రాంప్రసాద్ ఆర్ట్స్ వారి మురారి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి చరణ్, హరిణి, ఉదిత్ నారాయణ, చిత్ర, శంకర్ మహాదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, సునీత. సంగీతం అందించారు మణిశర్మ. వినండి ఏకచిత్రగానం శీర్షికన రాంప్రసాద్ ఆర్ట్స్ వారి మురారి చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన రామ్ ప్రసాద్ ఆర్ట్స్ వారి మురారి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, సునీత, హరిణి, శంకర్ మహదేవన్ తదితరులు. సంగీతం అందించారు మణిశర్మ. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

మీరు విన్న పాట మ్యాడ్ చిత్రం నుండి కపిల్ పాడిన పాట. ఇప్పుడు వినండి హాయ్ నాన్న చిత్రం నుంచి ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ చిన్మయ్ శ్రీపాద పాడిన పాట.

టాక్సీ వల్ల చిత్రం నుండి సిద్ధి శ్రీరామ్ పాడిన పాట

ఇప్పుడు వినండి డీజే దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట.

రైతు కుటుంబం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. పాటకు రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం చలపతిరావు.

ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట. చిత్రం పేరు రైతు బిడ్డ. ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతాన్ని అందించారు హనుమంతరావు.

ఆత్మగౌరవం ఈ చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. ఈ పాటకు రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: రాణి రత్నప్రభ ఈ చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. ఈ పాటకు రచన ఆరుద్ర, సంగీతాన్ని అందించారు ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట. చిత్రం పేరు శ్రీమంతుడు. ఈ పాటకు రచన ఆరుద్ర, సంగీతాన్ని అందించారు టి చలపతిరావు.

0: 老老老老来的
1: 咋给咋给咋给

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి శ్రీమంతుడు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. ఈ పాటకు రచన కొసరాజు, సంగీతాన్నందించారు టి చలపతిరావు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. చిత్రం ఇది పెళ్ళంటారా. వేటూరి పాటకు సంగీతాన్నందించారు చక్రవర్తి.

ఆరాధన చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడిన పాట వినండి. పాటకు రచన సీనారే, సంగీతాన్నందించారు ఎస్ హనుమంతరావు.

కొట్టరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వినండి. పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట చిత్రం పూజ. దాశరథి పాటకు సంగీతాన్ని అందించారు రాజన్ నాగేంద్ర.

జేసుదాసు సుశీల బృందం పాడిన పాట వినండి. రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుండి. దాసరి నారాయణరావు పాటకు సంగీతాన్నందించారు రాజ్ కోటి.

రాముడు భీముడు ఈ చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి పాటకు సంగీతాన్ని అందించారు పెండ్యాల.

ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం ప్రేమ్నగర్. ఆత్రేయ పాటకు సంగీతాన్ని అందించారు కేవీ మహదేవన్.

0: ఎల్ఆర్ అంజలి శారద పాడిన పాట వినండి. చిత్రం పేరు చిల్లర కొట్టు చిట్టమ్మ. పాటకు రచన గోపాలకృష్ణ, సంగీతాన్నందించారు రమేష్ నాయుడు.
1: అరే సినిమాలో చేస్తే పేరు మార్చుకుంటారు కదా, నా పేరు ఏం పెడతా?
2: నీ పేరు మార్చడం ఎందుకు? బంగారం లాంటి పేరు నీకుండగా చిట్టమ్మ.
1: ఏంటి
2: చిట్టమ్మ?

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఢిల్లీలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను పురస్కరించుకుని ఈఈపీసీ భారత్ ఈరోజు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో గవర్నర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో అత్యాధునిక ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కేవలం 10 రూపాయల నామమాత్రపు ఛార్జీతో అన్ని రకాల చికిత్సలు అందించేలాగా సుమారు 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది దీన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల అవసరం కూడా చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యంగా బస్తీలో నివసించే పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ చికిత్స కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. ఈరోజు హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్గా రూపొందుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తొగర్పల్లిలో 650 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి దేశం 3 ట్రిలియన్ల ఆర్థిక ప్రగతిలో భాగంగా తెలంగాణలో కూడా జాతీయ ఉత్పత్తిలో 10% సాధించే దిశగా పరిశ్రమల ప్రగతికి కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. మరోవైపు హైదరాబాద్ పుణె ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డిపిఆర్ సిద్ధమైందని రైల్వే అధికారులు చెప్పారు. సుమారు 671 కిలోమీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరం ఉంటుందని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ చెన్నై కారిడార్లో సుమారు 123 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. భారత ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయమైన స్థాయిలో విస్తరిస్తోందని,

0: హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అక్షయ్ చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రెండో విడతకు సన్నాహకంగా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈరోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించింది. ఫార్మా యంత్రాలు, ల్యాబ్ పరికరాల రంగంలో భారతదేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ్ మాట్లాడుతూ, ఉత్పాదకులు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే ప్రత్యేక యంత్రాల దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన పరిశ్రమలను కోరారు. ఈపిసి భారత్ కార్యనిర్వాహక డైరెక్టర్ కార్యదర్శి అధీష్ మిత్రా మాట్లాడుతూ, అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతులను 2030 నాటికి $130 బిలియన్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ రోడ్ షోలో సిడిఎస్సిఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె నరేంద్రన్, హైదరాబాద్ ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో నమోదయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులు ఇంకా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచామని కార్యాలయ అధికారులు చెప్పారు. సంబంధిత ఫిర్యాదుదారులు, ఇతర సంబంధిత పక్షాలు ఇకపై ఆయా కేసులకు సంబంధించిన సమాచారం, తదుపరి చర్యల కోసం ఏపీఎస్హెచ్ఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎస్ఐఆర్ను హడావుడిగా చేయవలసిన అవసరం లేదని, ఆ ప్రక్రియను 7.5 ఏళ్ల పాటు జాగ్రత్తగా చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్ఐఆర్ అంశంపై పీసీసీ బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,102 టన్నుల మొక్కలు కొనామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలాగా పనిచేస్తున్నామని తెలియజేసింది. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇవ్వగా, దానికి అనుగుణంగా నిరంతరంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డి తిరుపతి రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం యువతకు శిక్షణ ముగియగానే సత్వరమే ఉపాధి కల్పించేలాగా అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల్లో పలు కొత్త కోర్సులు అందిస్తోందని తిరుపతి రెడ్డి చెప్పారు.
1: ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి మనకు కొత్తగా ఆరు కోర్సులు వచ్చినాయి. వీటితో పాటుగా మన పాత సాంప్రదాయ కోర్సులు కూడా ఉన్నాయి. మనకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషనిస్ట్, వెల్డర్, కార్ అండ్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ అండ్ కంప్యూటర్, తర్వాత సివిల్, ఇవన్నీ కూడా మనకు పాతతరం కోర్సులు. ఇవన్నిటి ద్వారా మనకు పారిశ్రామిక శిక్షణ మెండుగా ఉపాధి ఉన్నాయి.
0: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు. రుద్రంగిలో లబ్ధిదారు మంచి సునీత మాట్లాడుతూ, సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి రెంట్కుండే వాళ్ళం. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకు ముందు రేషన్ కార్డు ఒక్కదానికే వస్తుంది రేషన్. ఇప్పుడు మా సార్ పేరు కూడా పెట్టింది. కరెంటు బిల్లు కూడా 0 బిల్లు వస్తుంది.
0: మధ్యప్రదేశ్లోని భోజశాల ఆలయం కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఆలయం విముక్తి కోసం హిందూ సమాజం గత 124 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోందని, కోర్టు వెలువరించిన తాజా నిర్ణయం సనాతన ధర్మానికి, సత్యానికి, న్యాయానికి దక్కిన గొప్ప విజయమని రాజాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదార తీరణాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఈరోజు జూలూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆదివాసీ, గిరిజన, అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాంను సమర్థవంతంగా అమలు చేసి చెంచు గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని నాగర్

0: కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదనలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా యుఏఈ దేశస్య రాష్ట్రపతి షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ అబుధాబీ నగరే ఊర్జా సహకారస్య ద్విపక్షీయ వ్యాపారస్య చ విషయే చర్చాం కృతవంతౌ. ఉభౌ నేతారో రక్షా పెట్రోలియం నివేశాది విషయే ప్రముఖానాం సంధిపత్రాణాం ఆదాన ప్రదానమపి కృతవంతౌ. ఎస్ జయశంకర 26,000 వర్షే బ్రిక్స్ విదేశమంత్రిమండలస్ సభాయాం ప్రభావపూర్ణ బహుపక్షవాదం ప్రతి భారత ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవాన్. NTA ఇతి అభికరణం జూన్ మాసస్య 21 దినాంకే 26,000 వర్షస్య నీట్ యూజీ పరీక్షా పునః ఆయోజయిష్యతి. శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానేన పరీక్షా ప్రక్రియాయాం నిష్పక్షతాం పారదర్శితాం చ ఆశ్వాసితం. భాజపేతి దళస్య విధాయకః రథీంద్ర బసుః పశ్చిమబంగాళ విధానసభాయాః నూతనః సభాధ్యక్షః నిర్వాచితః. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య సాత్విక సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యేతయోః శీర్ష పురుషయుగలం థాయిలాండ్ ఓపెన్ క్రీడాయాః ఉపాంత్యచక్రీయ ద్వంద్వే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త అరబ్ అమీరాతస్య యూరోపీయ దేశానాం చ షడ్ దివసీయ యాత్రాయాః ప్రథమే చరణే అబుధాబీ నగరే అస్తి. యుఏఈ దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన విమానపత్తనే తస్య స్వాగతం కృతం. ఔపచారిక సమ్మానశ్చ ప్రదత్తః. యదా తస్య విమానం ఎమిరతి వాయుక్షేత్రం ప్రవిష్టం తదా సంయుక్త అరబ్ అమీరాతస్య F-16 యుద్ధ విమానేన తస్యానురక్షణం కృతం. ततः परं प्रधानमन्त्रिणा मोदिना राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद इत्यनेन सह विभिन्नेषु विषयेषु वार्ता कृता. पश्चिमेशियायां प्रचलिते द्वन्द्वेन सम्बद्धानां वैश्विकापूर्ति समाह्वानानां मध्ये एषा वार्ता अभवत्. स्वस्य प्रारम्भिके भाषणे प्रधानमन्त्रिणा श्रीमोदिना यूएई देशे सद्यः एव जातानाम् आक्रमणानां दृढतया निन्दा कृता. राष्ट्रपतिं शेख मोहम्मद बिन जायद इत्यमुं भ्रातेति शब्देन संबोधयन् सः कठिन काले यूएई नेतृत्वेन प्रदर्शितस्य धैर्यस्य प्रशंसाम् अकरोत्. सः अमीरात देशाय भारतस्य समर्थनं पुनरपि प्रतिपादितवान् तथा च वर्तमान वैश्विक संघर्षस्य काले संवादः कूटनीतिः चैव एकमात्रः समाधानः अस्ति. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అవదత్ యత్ భా

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, ఈ 3 కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో బంగారుతీగ చేప పిల్లల ఉత్పత్తి వివరాలు, ఆకుకూరల ఉపయోగాలు, పొట్టేలు పిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు. 6:35 రైతు సమాచారంలో పశువుల ఎంపికలో మేలిజాతి పాడి పశువుల ఎంపిక, ఈ వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు కూడా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం వింటారు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం వింటారు. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 2:30 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ప్రారంభమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బీర సాగు మంచి ఆదాయం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కుమార్ సాను నిష్మా పాడిన పాట వినండి. చిత్రం పేరు ఆయుధం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7989707158.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యము కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరికలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా ఫర్లు, సజ్జలు బాజ్రా ఫర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి

కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో ఉంచి రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది. మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు. విటమిన్లు, మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్చ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్చే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం, మతిమరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు, ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు. ఈ ఒరిగల్లో కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యములో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు, లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతానలేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖవ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను, బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకమర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది, అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది, మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగీతం విందాం. టాక్సీవాలా చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట రచన కృష్ణకాంత్, సంగీతం జేఎక్స్ బెజాయ్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి, భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుధాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్ కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా నెదర్లాండ్స్ కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని

0: అరక్చి పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూల్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ్ హో, యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో.

0: ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వా కిసీ భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ్ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ్ ప్రోజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: ఆత్మ నిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ రోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిసిలినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్ట్రీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిసిలినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేపడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వుల చివరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్యా సేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో బంగారు తీగ చేప పిల్లల ఉత్పత్తి వివరాలు వింటారు.
0: ప్రపంచమంతటా పెంచుతున్న చేపల్లో కామన్ కార్ప్ చేప కూడా అతి ముఖ్యమైనది. దీనిని స్థానికంగా బంగారు తీగ, శాస్త్రీయంగా సిప్రనస్ కార్పియో అని అంటారు. దీనిలో పెంపకానికి అనువైన అనేక మంచి గుణాలుండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా దీని పెంపకం చేపడుతున్నారు. ఇది రుచికరమైన చేప. అలాగే స్థానికంగా మంచి మార్కెట్ విలువ కూడా ఉంది. తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాల్లో స్వల్పకాలిక నీటి వనరులైన చెరువులు, కుంటలు అనేకంగా ఉన్నాయి. ఈ నీటి వనరుల్లో పెంపకానికి కామన్ కార్ప్ చేప పిల్లలను తగినంతగా ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తే ఉపయోగకరంగా, లాభదాయకరంగా ఉంటోంది. బంగారు తీగ చేప అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని జీవిస్తోంది. అలాగే తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణించుకుని వేగంగా పెరుగుతోంది. ఇది ఎంపిక చేసిన మంచినీటిలో, నియంత్రిత నీటిలో సహజ సిద్ధంగానే ప్రత్యుత్పత్తి జరుపుతోంది. ఇది నీటి అడుగుతలంలో నివసిస్తోంది. కృత్రిమ ఆహారాన్ని స్వీకరిస్తోంది. విడిగా లేదా ఇతర చేపలతో కలిపి పెంచడానికి ఎంతో అనుకూలమైనది. బొచ్చ చేపతో సమానంగా పెరిగే లక్షణం దీనిలో ఉంది. అలాగే స్వల్పకాలిక నీటి వనరుల్లో పెంపకానికి ఇది ఎంతో అనువైనది కూడా. స్థానికంగా బంగారు తీగ చేప పిల్లలకు ఎంతో డిమాండ్ ఉంది. అనువైన లక్షణాలు ఉండడం వల్ల బంగారు తీగ చేప పిల్లలు ఉత్పత్తి చాలా తేలిక. ఎందుకంటే ఈ చేప సహజ సిద్ధంగా ఎలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ అవసరం లేకుండా ప్రత్యుత్పత్తి జరుపుతోంది. సరిపడా నీరుండే ప్రాంతాల్లో ఈ చేప పిల్లల ఉత్పత్తిని చేపట్టవచ్చు. సమీపంలోని చెరువు, కుంటల నుంచి పరిపక్వతకు చేరుకున్న ఆడ, మగ బంగారు తీగ చేపలను సేకరించుకోవాలి. సుమారుగా 300 గ్రాముల నుంచి కిలో సైజుకు పైగా ఉండే వాటిని 1:2 నిష్పత్తిలో ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఆడచేపలు 100 సంఖ్య ఉంటే మగచేపలు 200 సంఖ్యలో ఉండాలి. అలాగే బరువులో ఆడచేపలు 100 కిలోలు ఉంటే మగచేపలు 120 నుండి 150 కిలోలుగా ఉంటే సరిపోతోంది. అన్ని విధాల ఆరోగ్యంగా పెరిగిన కిలో బరువు గల ఆడచేప సుమారుగా 150,000 గుడ్లను పెడుతోంది. ఇవి సకాలంలో ఫలదీకరణం చెంది పొదిగితే సుమారుగా 60,000 స్పాన్ చిరు చేప పిల్లలు వచ్చే అవకాశం ఉంటోంది. దీని ప్రకారం ఉత్పత్తి సామర్థ్యానికి అవసరమైన బ్రూడర్ చేపలను సమకూర్చుకోవాలి. ఇక ఆడ మగ చేపలను గుర్తించడం ఎలాగంటే, బంగారు తీగ ఆడ మగ చేపలను తేలికగా గుర్తించవచ్చు. పరిపక్వ దశలో ఆడచేప కడుపు బాగా ఉబ్బి ఉంటోంది. అలాగే జననేంద్రియ రంధ్రం గులాబీ రంగులో ఉబ్బి ఉంటోంది. మగచేప ఇందుకు భిన్నంగా ఉంటోంది. అంటే పరిపక్వత చెందిన మగచేప కడుపు అంతా ఉబ్బి ఉండదు. మగచేప కడుపును 2 వేళ్లతో నెమ్మదిగా ఫార్శాల వెంట నొక్కితే తెల్లటి పాల వంటి ద్రవం జననేంద్రియం ద్వారా బయటకు కారుతోంది. అలాగే మగచేప ఉరోవాజం చేతి వేళ్లతో తాగితే గరుకుగా ఉంటోంది. బంగారు తీగ చేప నియంత్రిత నీటిలో తీవ్రమైన చలికాలంలో మినహా సంవత్సరం పొడవునా ప్రత్యుత్పత్తి జరుపుతోంది. దీనినే సంతానోత్పత్తి కాలం అంటారు. ఫిబ్రవరి, మార్చి, జులై, ఆగస్టు నెలల్లో సంతానోత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంటోంది. పరిపక్వతకు వస్తున్న ఆడ మగ బంగారు తీగ చేపలను జాగ్రత్తగా గుర్తించి వేరువేరుగా 2 చిన్న సైజు కుంటల్లో ఉంచాలి. వీటిని కొన్ని రోజుల పాటు చేపల శరీర బరువులో కనీసం 3% అదనపు ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటోంది. తవుడు, నూనె తీసిన చెక్క, 1:1 నిష్పత్తిలో కలిపిన మిశ్రమాన్ని పొడి రూపంలో లేదా ముద్దలుగా చేసి ప్రతిరోజు ఒకే సమయంలో, అంటే ఉదయం సాయంత్రం వేళల్లో ఇవ్వాల్సి ఉంటోంది. దీనివల్ల చేపల్లో బీజకోశాలు బాగా వృద్ధి చెందుతాయి. అలాగే సకాలంలో పరిపక్వతకు వస్తాయి. కాబట్టి ఆడ మగ బంగారు తీగ చేపలను విడివిడిగా ఉంచి తగిన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటోంది. ఒక ఆడ 2 మగచేపలను కలిపి ఒక సెట్గా పరిగణించాలి. ఎంపిక చేసిన ఆడ మగ చేపలను తూకం వేసి 1:2 లేదా 2:3 నిష్పత్తిలో హాపాలో లేదా చిన్న సిమెంట్ నర్సరీలో సాయంకాలం సమయంలో వదలాలి. ఒక్కో దానిలో 1 నుండి 1.5 కిలోల ఆడ చేపలను, 1.25 నుండి 2 కిలోల మగచేపలను మాత్రమే వదలాలి. ఇలాంటివి అనేకం ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రపరిచిన హైడ్రిల్లా వంటి నీటి మొక్కలను నీటిపై తేలేటట్లు సమాంతరంగా పరచాలి. విడుదల చేసిన చేపగుడ్డ

లను సేకరించడానికి ఇది ఉపయోగపడుతోంది. ఎందుకంటే బంగారు తీగ గుడ్లు జిగురుగా ఉండి అంటుకునే స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల పరిచిన నీటి మొక్కలకు అతుక్కుంటాయి. ఈ మొక్కలు ఆడచేపల బరువుకు కాస్త అధికంగా ఉండేటట్లు వేయాలి. మరుసటి రోజు తెల్లవారుజామున కల్లా ఆడచేపలు గుడ్లను మగచేపలు వీర్యాన్ని వదులుతాయి. ఆ వెంటనే ఫలదీకరణం చెందిన గుడ్లు లక్షల్లో హైడ్రిల్ల మొక్కలకు అంటుకుని కనిపిస్తాయి. లేదంటే ఈ చేపలను తీసివేసి మరికొన్ని చేపలను బ్రీడింగ్కు ఎన్నుకోవాలి. ఫలదీకరణ చెందిన వాటిని మంచి గుడ్లుగాను, ఫలదీకరణం చెందని గుడ్లను చెడు గుడ్లుగాను పరిగణించాలి. వీటిని కూడా తేలికగా గుర్తించవచ్చు. ఫలదీకరణ చెందిన గుడ్లు పాలిపోయిన పసుపు రంగులో, ఫలదీకరణ చెందని గుడ్లు పారదర్శకంగా తెల్లగా ఉంటాయి. ఫలదీకరణం చెందని గుడ్లు అతి తక్కువ శాతం మాత్రమే ఉంటాయి. ఎక్కువగా ఉంటే ఎంచుకున్న మగ చేపలు సరిగా లేవని గుర్తించి సరిచేసుకోవలసి ఉంటోంది. గుడ్లు విడుదల చేసిన తరువాత ఆడ మగ చేపలను జాగ్రత్తగా పట్టుకుని తూకం వేసి మొదట్లో పట్టి తెచ్చిన కుంటల్లో వదిలివేయాలి. ఆడచేపలు మొదటి బరువు నుంచి గుడ్ల విడుదల చేసిన తరువాత బరువును తీసివేస్తే విడుదల చేసిన గుడ్ల బరువు వస్తోంది. ఒక గ్రాము బరువుకు సుమారు 700 నుండి 1000 వరకు అండాలు ఉంటాయి. దీని ప్రకారం విడచిన గుడ్ల సంఖ్యను లెక్కించుకోవాలి. ఆడ మగ చేపలను తొలగించిన తరువాత గుడ్లను కలిగిన నీటి మొక్కలను పొదుగు హాపాల్లోకి ఒకదానిలోకి సుమారుగా 1 కిలో నీటి మొక్కలు చొప్పున మార్చాలి. నీటి ఉష్ణోగ్రతను బట్టి 3 నుండి 4 రోజుల తర్వాత గుడ్ల నుంచి స్పాన్ బయటకు వచ్చి హాపాలో తిరుగుతూ ఉంటాయి. ఈ దశలో హాపాలో నీటి మొక్కలను జాగ్రత్తగా తీసివేసి స్పాన్ను సేకరించుకోవాలి. ఇలా సేకరించిన వాటిని వెంటనే అవసరమున్న వారికి అమ్ముకోవాలి, లేదా సిద్ధం చేసిన నర్సరీ కుంటల్లో వదిలి చిరుచేప దశ వరకు పెంచి అమ్ముకోవాలి. సైజును బట్టి విత్తనం ఖరీదును నిర్ణయించుకోవాలి. విత్తనాన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆక్సిజన్ను నింపాలి. స్పాన్ను ఫ్రై దశ వరకు పెంచాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా తయారు చేసిన నర్సరీ ఫాండ్లలో కనీసం 2 నుండి 3 వారాల వరకు తగిన ఆహారాన్ని అందిస్తూ పెంచుతూ ఉండాలి. ఇందుకుగాను 1 సెంటు విస్తీర్ణం గల నర్సరీ ఫాండ్లలో 50,000 స్పాన్ను స్టాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అవసరాన్ని బట్టి నర్సరీ ఫాండ్స్ను కూడా ఏర్పరచుకోవాలి. బంగారు తీగ చేపల బ్రీడింగ్ వల్ల ఆయా ప్రాంతాల్లో పెంపకానికి అవసరమైన చేప విత్తనం లభించడం, చిన్న నీటి వనరుల వినియోగించుకోవడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో మానవాళికి అవసరమైన మంచి పోషకాహారం కలిగిన చేపలను అందించిన వారమవుతాం. చేపల పెంపకంలో ఉపయోగపడే సాధారణ రసాయనాలు కూడా ఉన్నాయి. చేపల పెంపకంలో నేడు అనేక రసాయనాలు ఔషధాలు విరివిగా వాడుతున్నారు. వీటిలో కొన్ని ఉపయోగకరమైనవి కాగా మరికొన్ని హానికరమైనవి కూడా. కాబట్టి చేపల పెంపకంలో ఉపయోగపడే సాధారణ రసాయనాలు మరియు వాటి ఉపయోగాల గురించి మనకు తెలిసుండాలి. సున్నం, సాధారణ ఉప్పు, పొటాషియం పర్మంగనేట్, కాపర్ సల్ఫేట్, ఫార్మాలిన్. సున్నం అంటే అనాదిగా సున్నం మనందరికీ సుపరిచితం. రైతులకు చౌకగా, సులభంగా మరియు అధిక పరిమాణాల్లో లభ్యమయ్యే సాధారణ రసాయనం ఇది. చేపల పెంపకంలో ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. చెరువు వాతావరణాన్ని బట్టి మరియు నీటి గుణాన్ని చేపల పెంపకానికి అనుకూలంగా ఉండటంలో మరియు చేపల ఆరోగ్యాన్ని కాపాడటంలో సున్నం పాత్ర అద్వితీయమైనది. సున్నం కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు కాల్షియం ఆక్సైడ్ అనే 3 రకాలుగా లభిస్తోంది. వీటిలో మొదటి 2 రకాలు చేపల పెంపకానికి వాడటానికి ఎంతో మంచిది. ఇవి చెరువులో త్వరగా కరిగి వేగంగా పనిచేస్తాయి. కాగా చివరిది చెరువు తయారీలో వాడటం మంచిది. ఈ 3 రకాల సున్నం వివరాలను మనకు తెలిసి ఉండాలి. సున్నపు రాయి అగ్రికల్చర్ లైమ్ అంటారు, కాల్షియం కార్బోనేట్. 2వది హైడ్రేటెడ్ లైమ్, సైక్లిడ్ లైమ్ అంటారు, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్. 3వది కాల్చిన సున్నం, క్విక్ లైమ్, దీన్ని కాల్షియం ఆక్సైడ్ అంటారు. సున్నాన్ని చెరువు నీటిలో ఉపరితలంపై నీటితో కలిపి లేదా పొడి రూపంలో బకెట్లు, పడవలు, తెప్పల సహాయంతో చెరువు అంతటా చల్లుకోవాల్సి ఉంటోంది. అంతేకాకుండా చెరువులో నీరు లేనప్పుడు నీరు పెట్టేందుకు 10 రోజుల ముందుగా మట్టిపై చెరువు అంతటా చల్లవలసి ఉంటోంది. నీరు పెట్టి చేపలను విడిచిన తరువాత కూడా ఈ సున్నాన్ని తరచుగా వాడుకోవచ్చు. కాబట్టి రైతులు సర్వసాధారణంగా లభించే ఈ సున్నాన్ని చేపల పెంపకంలో నిపుణుల సహాయం మేరకు తగు పరిమాణంలో వాడితే చేపలకు ఉపయోగకరంగా మరియు లాభదాయకంగానూ ఉంటుంది. చెరువుల్లో వాడాల్సిన సున్నం మోతాదు, అతి ఆమ్లత్వం 400 కిలోలు ఎకరం మోతాదుకి, అధిక ఆమ్లత్వం 300 కిలోలు ఎకరం మోతాదు.

0: కి స్వల్ప ఆమ్లత్వం 200 కిలోలు, తటస్థంగా దగ్గరగా ఉండేదైతే 100 కిలోలు, స్వల్ప క్షారత్వం కలిగినది 50 కిలోలు. గ్రామీణ ప్రాంతాలలో సులభంగా లభ్యమయ్యే రసాయనం సాధారణ ఉప్పు. దీని రసాయనిక నామం సోడియం క్లోరైడ్. ఇది కణికల మరియు పొడి రూపంలో లభ్యమవుతోంది. కొన్ని రకాల ప్రోటోజోవన్ పరాన్నజీవులను నిర్మూలించేందుకు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతోంది. చేప పిల్లలను చెరువులో నీటిలోకి విడుదల చేసే ముందు ఉప్పు ద్రావణంలో ముంచి వదిలితే పరాన్నజీవులు నశిస్తాయి. ఇది వ్యాధి నిరోధక పద్ధతిగా కూడా పనిచేస్తోంది.
1: మీరింతవరకు బంగారుతీగ చేప పిల్లల ఉత్పత్తి వివరాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, ఆకుకూరలు ఉపయోగాలు ప్రసంగం వింటారు.
2: మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఆకుకూరలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇంకా చౌకగా కూడా లభిస్తాయి. వీటిని ఇండ్లలోని పెరడుల్లో, కుండీల్లో, కొద్దిపాటి నీటి సదుపాయాలలో సులభంగా ఏడాది పొడవునా పెంచుకోవచ్చు. ఆకుకూరలు వండడం కూడా చాలా తేలిక. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. మనం సాధారణంగా ఉపయోగించే ఆకుకూరలు పాలకూర, పొన్నకంటికూర, గోంగూర, బచ్చలికూర, తోటకూర, చుక్కకూర, కొయ్యతోటకూర, పుదీనా, కొత్తిమీర, మునగాకు, మెంతికూర, పుంటికూర, గంగపావిలకూర, కరివేపాకు, పిండికూర, గరిక, ఇలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఆకుకూరలను దాదాపు అందరూ ఉపయోగిస్తారు. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే బీటా కెరోటిన్ కూడా లభ్యమవుతుంది. ఇంకా కాల్షియం, ఐరన్ అంటే ఇనుము, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ కే కూడా లభిస్తాయి. ఇవి కాకుండా ఆకుకూరల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల తేలికగా జీర్ణమవ్వడమే కాకుండా మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ఆకుకూరలను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, పుదీనా, చుక్కకూర, కరివేపాకు ఆకులను పచ్చివిగా కూడా తీసుకోవచ్చు. కరివేపాకును ప్రతిరోజు పరగడుపున 5 లేక 6 రెమ్మలు తీసుకుంటే కంటికి చాలా మంచిది. కడుపులో నులిపురుగులు ఉన్న, కామెర్లు ఉన్నవారికి, అలాగే షుగర్ ఉన్నవారికి ఈ ఆకులను లేక ఈ ఆకుల నుండి వచ్చిన రసాన్ని సేవించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక అన్ని రకాల ఆకుకూరల్లో కందిపప్పు, పెసరపప్పు లేక శనగపప్పు వేసి కూరలు చేసుకోవచ్చు. ఇవి ఎంతో పోషక విలువలు కలిగి ఉంటాయి. పులుపు ఎక్కువగా ఉండే గోంగూర, చుక్కకూర, చింతచిగురు, బచ్చలి, కొత్తిమీర ఈ ఆకుకూరలకు చింతపండును వేసి పచ్చళ్లు చేసుకోవచ్చు. ఇవి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో గోంగూరతో నిల్వ పచ్చళ్లు చేయడానికి బాగా పనికొస్తుంది. వడియాల తయారీలో కరివేపాకును వేసి పోషక విలువల్ని పెంచుకోవచ్చు. గోంగూర, చుక్కకూర, చింతచిగురు వీటిని కూడా పచ్చడిలాగా తయారు చేసుకుని తింటే రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కూడా మనకు లభిస్తాయి. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఆకుకూరలతో పొడులు చేసి ఇడ్లీలు, వేడివేడి అన్నంలో తినవచ్చు. పాలకూరకి వాము చేర్చి బజ్జీలు, పకోడీలు చేసుకోవచ్చు. చపాతీలో పాలకూర, తోటకూర, చుక్కకూర వేసి చపాతీ చేసుకుంటే చాలా రుచికరంగా ఉండడమే కాక అనేక పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు వండేటప్పుడు వాటిలోని పోషకాలు నష్టపోకుండా చూసుకోవాలి. ఆకుకూరల్ని వండుకునే ముందు శుభ్రమైన మంచినీటితో కడిగి తర్వాత తరిగి కూర వండుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలు నీటిలో కరిగి నష్టపోవలసిన అవసరం ఉండదు. ఆకుకూరలు వండేటప్పుడు తక్కువ నీరు పోసి తగినంత సమయం ఉడకబెడితే పోషకాలు నష్టం కావు. పిల్లలకు చిన్నప్పటి నుండే ఆకుకూరలు విధిగా ఆహార పదార్థాలలో తీసుకునేలాగా అలవాటు చెయ్యాలి. పాఠశాలలో కూడా ఆకుకూర తోటలు పెంచి వాటిలోని పోషక విలువలు పిల్లలు గ్రహించేలా చెయ్యాలి. సమతులాహారంలో బియ్యం, గోధుమలు, జొన్నలు, మిగతా చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, మాంస పదార్థాలు, పాలతో పాటు తప్పనిసరిగా ఆకుకూరలు కూడా చేర్చాలి.

0: సంవత్సరం పొడవునా పండించగల ఆకుకూరలు దాదాపుగా 20 రకాలకు పైనే ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ పోషక సంప్రదాయ ఆకుకూరల వంటివి కూడా మిన్నగా ఉంటుందని తెలుస్తోంది. సాంప్రదాయేతర ఆకుకూరలు వాటి యొక్క పోషక విలువలు గాజుకూర, చేలకూర, పిండికూర, దుక్కనకూర, చీపురుకూర, ముల్లుకూర, గంటిమ్మకూర, మల్లికూర, అడవి కందుకూర, నేలబెండకూర, సిల్లేరుకూర, గంటగరగకూర, పువ్వు తోటకూర, పెరుగు తోటకూర, ఇంకా ఈ తోటకూరల్లో ఎన్నో రకాల తోటకూరలు కూడా ఉన్నాయి. ఇలా సాంప్రదాయకమైనటువంటి ఆకుకూరలు ఎన్నో మరెన్నో, మనకి తెలియని ఆకుకూరలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఆకుకూరల్లో బీటా కెరోటిన్ 8 మిల్లీగ్రాముల నుండి 15 మిల్లీగ్రాముల వరకు, ఇంకా విటమిన్ ఏ 1 మిల్లీగ్రాము నుంచి 5 మిల్లీగ్రాముల వరకు లభ్యమవుతాయి. ఇప్పుడు చెప్పిన సాంప్రదాయేతర ఆకుకూరలన్నీ కూడా అటవీ ప్రాంతాలలో లభ్యమవుతాయి. ఆకుకూరల్ని వయోభేదం లేకుండా పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఆహారంలో తీసుకోవచ్చు. స్త్రీలు ఎంతో ఇనుము నష్టపోతారు. వారు దీన్ని భర్తీ చేసుకోవడానికి ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి. ఆకుకూరలు రక్తహీనతను తొలగించడంలోనూ హిమోగ్లోబిన్ వృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. వయోవృద్ధుల్లోనూ పిల్లల్లోనూ జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ ఆకుకూరలు తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. చక్కటి జీర్ణశక్తి వృద్ధి పొందుతుంది, మలబద్ధకం పోతుంది. ఆర్థిక పరంగా చూసిన వివిధ ఆదాయ వర్గాల వారికి అందరికీ అందుబాటులో ఉండేది కూడా ఈ ఆకుకూరలే. మరి మన ఆకుకూరల్లో ఇంకా చెప్పుకోదగ్గవి మునగాకు. ఈ ఆకు చాలా పోషక విలువల్ని కలిగి ఉంటుంది. లేత మునగాకు కూర ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. మనవారు మునగకాయల్ని తిన్నంత ఇష్టంగా మునగ ఆకు కూరని తినరు. కాని మునగకాయల్లో కంటే మునగ ఆకులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ మునగ ఆకుని కూర చేసుకుని తింటే విటమిన్ల కొరత, రక్తహీనత దరిచేరవనే చెప్పాలి. చాలామంది మునగ ఆకునే అసలు వాడరు. దాన్ని మనం నిత్యం ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇంత మేలు చేసే ఆకుకూరల్ని మనవారు చీ ఆకుకూరలా అని ముఖం ముడవకుండా తప్పకుండా భోజనంలో ప్రతిరోజూ ఆరగిస్తారు కదూ. ఏది ఏమైనా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆకుకూరల్ని విరివిగా వాడడం తప్పనిసరే. మరి
1: మీరింతవరకు ఆకుకూరలు ఉపయోగాలు ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, పొట్టేలు పిల్లల పెంపకం వివరాలు వింటారు.
2: జనాభా పెరుగుదలతో పాటు మాంసానికి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంది. మాంసం ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. కోడి మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగినా గొర్రెలు మేకల మాంసానికి ప్రత్యామ్నాయం కావు. గొర్రెలు మేకల మాంసానికి అన్ని కులాల వారు స్వీకరిస్తారు. కాబట్టి నానాటికి పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవాలంటే మాంసపు ఉత్పత్తులను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం గొర్రెలు పెంపకం కొంతమంది బలహీన వర్గాల వారికే పరిమితమైపోయింది. పెంపకంలో సరియైన పరిజ్ఞానం లేక చాలీ చాలని మేత సౌకర్యాలతో వ్యాధులను అదుపులో పెట్టలేక మాంసపు ఉత్పత్తులను అధికం చేయలేకపోతున్నారు. కాబట్టి గొర్రె పిల్లల సంరక్షణ మెలకువలు తెలుసుకుంటే మరణాల రేటు తగ్గించి వాటి ద్వారా గొర్రె పిల్లల సంరక్షణ, నేటి పిల్లలే రేపటి రొక్కం, పిల్లలు పుట్టినప్పటి నుండి 3 నెలల వరకు చాలా జాగ్రత్తగా పెంచాల్సి వస్తుంది. రైతులు పురాతన పద్ధతుల్లో పోషించటం వలన పిల్లలకు పాలు ఆహారం చాలక పలు రోగాల పాలై మరణాలకు గురవుతున్నాయి. గొర్రె పిల్లలు మేక పిల్లలు జీవాల పెంపకందారులకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కానీ చాలా గొర్రెల మందల్లో 20-30% పిల్లలు చిన్న వయసులోనే మరణిస్తున్నాయి. ఇది చాలా సహజమని, పుట్టిన పిల్లలు బతకటం సాధ్యం కాదని దురభిప్రాయం చాలా మందిలో ఉంది. మరణాల గురించి పట్టించుకోకపోవడం లేదు. గొర్రె పిల్లలతో పోలిస్తే మేక పిల్లల్లో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి గొర్రె పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శాస్త్రీయంగా జీవాల పోషణలో పిల్లల్లో మరణాల శాతం 10 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి జీవాల పెంపకందారులు ముఖ్యంగా గొర్రె పిల్లల్లో మరణాలు కారణాలు తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల మరణాల నుండి కాపాడుకుని మందని అభివృద్ధి

చేసుకునే అవకాశం ఉంది. గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ పిల్లలు పుట్టగానే వాటి ముక్కు రంధ్రాల్ని పొడిగుడ్డతో తుడిచి శ్వాస సరిగ్గా ఆడుతుందో లేదో చూడాలి. పిల్లల బొడ్డుని 2 నుంచి 3 అంగుళాలు వదిలి దారంతో కట్టి కొత్త బ్లేడ్తో కత్తిరించి అయోడిన్తో 2-3 రోజులు అద్దుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ధనుర్వాతం, బొడ్డువాపు సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యమైన పిల్లలు ఈనాక 10 నిమిషాల్లో నిలబడి 1/2 గంటలో పాలు తాగుతాయి. తాగని పిల్లల్ని గుర్తించి అవి తల్లి దగ్గర పాలు తాగేందుకు మనం సహకరించాలి. పిల్లల్ని తల్లి నాకే విధంగా గమనించాలి. పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పొదుగు శుభ్రం చేసి పుష్కలంగా జున్ను పాలు తాగించాలి. ఇలా చేస్తే పిల్లలకు యాంటీబాడీలు అంది తర్వాత వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది. విరోచనాలు, నుమోనియా వంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ తల్లి ఏ కారణంగా అయినా మరణిస్తే పిల్లలకు ఆవు పాలు పట్టించాలి. పుట్టగానే ధనుర్వాతం రాకుండా టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ వేయించాలి. 3, 4, 5 రోజులు పిల్లలకు యాంటీబయాటిక్ పౌడర్లను నీళ్లలో కలిపి తాగించాలి. 7 నుంచి 10 రోజు వరకు లివర్ టానిక్లు తాగించుకోవాలి. 15 రోజు నట్టల నిర్మూలనం మొదటిసారి తాపించాలి. ఇక ఆహార విషయాలకు వచ్చేటప్పటికి పాకల్లో ఖనిజ లవణ ఇటుకలను వేలాడదీసి వాటిని నాకటం వల్ల నేలను నాకకుండా మట్టి తినకుండా ఉంటాయి. వాటికి తాగునీరు అందుబాటులో ఉంచాలి. 2 నుంచి 3 వారాల వయసు నుండి పిల్లలకు పప్పుజాతి గడ్డి, వేప కొమ్మలు కొరికేందుకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల పొట్ట త్వరగా వృద్ధి చెందుతుంది. పిల్లలకు తల్లిపాల అవసరం కూడా తగ్గుతుంది. 3 నెలల వయసులో పిల్లల పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఉలవలు, శనగలు, కంది, పెసరపొట్టు గాని ప్రత్యేకంగా తయారు చేసిన పిల్లల దానా గాని 100 నుంచి 200 గ్రాములు ఇవ్వాలి. ఇంకా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తెలుసుకోవాలంటే 3 మాసాల వయసులో నట్టల మందు 2వసారి తాగించాలి. తర్వాత ప్రతి 3 నెలలకు 1 తాపించాలి. 3వ నెలలో గాలికుంటు వ్యాధి, 4వ నెలలో చిటుక రోగం నివారణ టీకాలు వేయించాలి. పేలు, మిన్నలు వంటి బాహ్య పరాన జీవులు నిర్మూలనకు మందులు శరీరం మీద పిచికారీ చేయాలి. 3 మాసాల వయసులో పునరుత్పత్తికి ఉపయోగపడని మగపిల్లలను గుర్తించి వాటి విత్తులు నొక్కిస్తే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి పెరుగుతుంది. పిల్లలకు ఈ వయసులో తరచుగా సోకే ప్రమాదకరమైన వ్యాధుల గురించి తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలి. పిల్లలు 1 నెల వయసు నుండి గడ్డి కొరకటం ప్రారంభిస్తాయి. సన్నటి పశుగ్రాసాలు గాని, చిన్న చిన్న ఆకులు గాని, చెట్ల కొమ్మలు గాని పిల్లల పాకల్లో వేలాడగట్టి అవి తినేటట్లు చేయాలి. దానితో పాటు ప్రతి పిల్లకి రోజుకి 30 నుంచి 50 గ్రాముల పిల్లల దానా మిశ్రమాన్ని పెట్టవలసి ఉంటుంది. దీనివల్ల అధిక లాభాలిస్తాయి. పిల్లలు 1 నెల వయసు నుండి నీరు తాగటం ప్రారంభిస్తాయి. కావున శుభ్రమైన మంచినీరు కూడా సమకూర్చాలి. పిల్లల పాకల్లో అక్కడక్కడ వాటి సంఖ్యను బట్టి కొన్ని ఖనిజ లవణ మిశ్రమ ఇటుకలను వేలాడగట్టినచో పిల్లలు వాటిని నాకి ఖనిజ లవణాల లోపం రాకుండా ఉండి బలంగా పెరుగుతాయి. గొర్రె పిల్లలు పుట్టిన 8 నుంచి 10 రోజులు నిమ్మట ఒకసారి, 3 మాసాల వయసులో 1 చొప్పున నట్టల మందులు తాగించటం వల్ల అంతఃపరాన్న జీవుల నుండి కాపాడుకోవచ్చు. గోమార్లు, పిరుదులు, పేలు, మిన్నలు, దోమలు రాకుండా అవసరాన్ని బట్టి మందులు స్ప్రే చేసి వాటి బారి నుంచి పిల్లల్ని రక్షించాలి. పిల్లలకు గుర్తింపు నంబర్లు వేసి జాగ్రత్తగా వాటి ఎదుగుదల గమనించాలి. ఎదుగుదల లేని, బలహీనంగా ఉన్న వాటిని తగు చికిత్స చేసి వాటికి అదనంగా పౌష్టికాహారం సమకూర్చాలి. పిల్లలకు కొమ్ములు రాకుండా చేయాలి. పెరుగుదల లేని నాసిరక పిల్లలను అమ్మివేయాలి. వీటికి దానా తయారీలో 90 రోజుల వయసులోపు పిల్లలకు మొక్కజొన్న 20 పాళ్లు, గోధుమ వరితవుడు 17 పాళ్లు, పప్పుదినుసుల పొట్టు 20 పాళ్లు, వేరుశనగ పొద్దుతిరుగుడు చెక్క 30 పాళ్లు, శుద్ధి చేసిన చేప పొట్టు 10 పాళ్లు, లవణ మిశ్రమం 2 పాళ్లు, ఉప్పు 1 పాళ్లు దానా తయారు చేసుకుని మేపవలసి ఉంటుంది. ఇక 3 నుంచి 6 నెలల వయసు వరకు వాటికి మొక్కజొన్న కాని జొన్న కాని 30 పాళ్లు, బియ్యపు నూక 20 పాళ్లు, గోధుమ వరి తవుడు 32 పాళ్లు, వేరుశనగ కాని పొద్దుతిరుగుడు చెక్క 15 పాళ్లు, లవణ మిశ్రమం 2 పాళ్లు, ఉప్పు 1 పాళ్లతోటి దానా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 6 నెలలు పైబడిన పిల్లలకి మొక్కజొన్న కాని జొన్న కాని 40 పాళ్లు, బియ్యపు నూక 10 పాళ్లు, గోధుమ కాని వరి తవుడు కాని 22 పాళ్లు, పప్పుదినుసుల పొట్టు 10 పాళ్లు,

0: వేరుశెనగ పొద్దుతిరుగుడు చెక్క 15 పాళ్లు, లవణ మిశ్రమాలు ఉప్పు 3 పాళ్లు దానా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమ దానా రోజు ఒక్కొక్క పిల్లకి 100 గ్రాములు చొప్పున మొదలుపెట్టి మార్కెట్ వయసు అంటే 9 నెలలు వచ్చేసరికి 150 గ్రాములు చొప్పున తినే అలవాటు చేయాలి. పచ్చిమేతల్లో SSG, జొన్న, మొక్కజొన్న, గిన్నెగడ్డి, నేపియర్ గడ్డి, కోవన్ను వంటి పశుగ్రాసాలు భూమి రకము, నీటి వసతిని బట్టి సాగు చేయాలి.
1: మీరింతవరకు పొట్టేల పిల్లల పెంపకం వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: ఇంటిలో నాసింది రంగమ్మ.
1: జానపద గేయం విన్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: నవీన్ కుమార్ గారు
1: చెప్పండి సార్.
0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
1: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
1: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్ని బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
0: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?

0: ఈ స్కీమ్ లో ఎవరైనా బిజినెస్ షేర్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే, మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్ గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్ని తెప్పించి వాళ్ళ బిజినెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్ లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్ కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్ లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్ లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్ లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్ గా వాళ్ళు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్ లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్ లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ని అక్కడికి డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆ మెషినరీస్ అన్ని మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్ గా బిజినెస్ అనేది ఇండివిజువల్ గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్ కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు

0: మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకోని, అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకుని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయటమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారులు చాలా మంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునీసా, షెరీఫ్ ఖాన్, అలీం పాషా వీరంతా స్టాలిన్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలము వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా బ్రతుకు తిరువులు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు

0: ఈ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, కర్ణాటక రాష్ట్రము చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా ఒకరికి ఒకరు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మీ గురించి ఒకరికొకరు మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్

కార్యక్రమంలో తరువాత నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలము న్యాయనందిని గ్రామం నుండి అభిమాన రేడియో శ్రోతలు శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ చారి శ్రీకాంత్ చారి శ్రీనివాస్ చారి సన్నీచారి డాక్టర్ భాగ్యవీర్ చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా రాము చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మీ అందరి కోసము రాము చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, మీకోసము వినండి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కార్యక్రమంలో తరువాత శ్రోతలు కొత్తగూడెం న్యూ గొల్లగూడెం నుండి అనిల్, అనిత, అనిరుద్, అన్విత, దీక్షిత, రిదూషిణి, ప్రియాంక, లక్ష్మి, పూజ, నిత్య వీరంతా అందాల రాక్షసి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
3: శపించని నన్ను నా కథం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

కార్యక్రమంలో తర్వాత నాగమల్లి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిల్, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, బాన్రాజు, రాజ్విక, రాజా, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయ్, పురాణ్ పాసి, ఉమాశంకర్, షాకీర్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు. మీ అందరి కోసము మీరు అడిగిన నాగమల్లి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నామో వినండి.

కార్యక్రమంలో చివరిగా వసంతం చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు కొత్తగూడెం రామ్నగర్ నుండి ఎలదండి వైకుంఠం రాజేశ్వరి నీలేష్ నీరజ షార్వి కిరణ్ కళ్యాణి రాజు లావణ్య రిషిత నవ్య మీ అందరి కోసము వసంతం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము వినండి.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. వార్తా ప్రసారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇప్పుడు వినండి శ్రీదేవి జాలి ముఖర్జీ కలిసి పాడిన పాట చిత్రం చాందని.
1: చాందనీ

नाम लिख लिया बिन पूछे ये।

0: ఏక్ దుజకేలియే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ పాడిన పాట.
1: యే క్యా లిఫ్ట్ బీచ్ మే క్యూ రోక్ దీ?
2: తుమ్హారా సాథ్ జ్యాదా జ్యాదా బహుత్ జ్యాదా దేర్ రహనే కే లియే.
1: ఓ మై గాడ్, మేరీ తో హిందీ కవితా కీ క్లాస్ హై.
2: హిందీ కవితా హై నా?
1: హాన్.
2: వో మే తుమ్కో టీచ్ కర్తా హూం.
1: తుమ్ ఔర్ హిందీ కవితా?
2: तुम समझता मैं हिंदी कविता नहीं जानता? मेरे जीवन साथी प्यार किए जा, जवानी दीवानी खूबसूरत जिद्दी पड़ोसन सत्यम शिवम सुंदरम बिन्हर.

கண்டன் கங்கன் பந்தன் ஜூல்ல கங்கன் ஜூல்ல.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్య వివరాలు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు. 6:35 రైతు సమాచారంలో పశువుల ఎంపికలో మేలిజాతి పాడి పశువుల ఎంపిక గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం వింటారు. 7:45 జిల్లాలో గత వారం సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారము. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 10:03 90 సంవత్సరాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మగారి సంతూర్వాదనం వింటారు. రేపు 14:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బీర సాగు మంచి ఆదాయం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్.

శంకరరావు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 రాత్రి మధురిమ. 10:00 అఖిల భారత సభ కార్యక్రమము ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.